ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948. భాద్రపద మాసం 19వ రోజు. క్రీస్తు శకం 2026వ సంవత్సరం. సెప్టెంబర్ 10వ తేదీ. వారం గురువారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.8 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 43 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

0: Kolpakov will play Alina Rybakina of Kazakhstan. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరంగిణి. ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో కృష్ణాష్టకం వింటారు.

దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి 2 రోజుల పాటు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై అమలు చేసిన చర్యల నివేదికతో ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఆర్థిక వృద్ది, సంక్షేమం, పెట్టుబడులు, సాంకేతికత, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. సదస్సులో మొదటి రోజైన ఈరోజు స్థూల రాష్ట దేశీయోత్పత్తి, జీఎస్డిపి, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, సులభతర వాణిజ్యం, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమారుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరికాదని అన్నారు. సామాజిక అసమానతలకు తమ ప్రభుత్వం తావివ్వదని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి చోటు చేసుకున్న వరుస ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో ప్రకటించారు. శాసనసభ ప్రాంగణం వద్ద మహిళలకు ఇబ్బంది కలిగించిన ఘటన, విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించిన ఘటనలపై విచారణ చేపడతామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలో తదుపరి పర్యాటక అవకాశ కేంద్రంగా భారత్ అనే ఇతివృత్తంతో ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని, పనులు పూర్తయిన తర్వాత నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామాన్ని పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. త్వరలో గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి అభివృద్ది పనుల నాణ్యతను పరిశీలిస్తానని చెప్పారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గొట్లూరు గ్రామంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఓబీసీల సంక్షేమం, సాధికారతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఒక బీసీ మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి వెంట ఉంటూ అందరూ అభివృద్ది చేయాలనే ఒక సంకల్పంతో వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టడం కావచ్చు, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు లేదా ముద్రా రుణాలు ఇచ్చి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలి.

0: సంకల్పించిన, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాక పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చిన, లేదా మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి గ్రామాలకు రహదారులు నిర్మించిన, హైవేల నిర్మాణం చేస్తున్న, లేదా వందే భారత్ లాంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదలు కూడా సౌకర్యవంతంగా ప్రయాణం చేయగలిగిన, అవన్నీ ఒక బీసీ ప్రధానమంత్రిగా చేశాడు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి మార్గాల్లో అదనపు రైల్వే లైన్లు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. హౌరా చెన్నై కారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే మార్గం అభివృద్ది చేయనున్నారు. ముంబై చెన్నై కారిడార్లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా అదనపు లైన్లు నిర్మించనున్నారు. అలాగే తెలంగాణలో ఘట్కేసర్, కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర 4 లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్లో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సైబర్ నేరాలపై నిఘాకు ప్రతి జిల్లాలో 20 మంది సైబర్ కానిస్టేబుళ్లను నియమిస్తున్నామని తెలిపారు. సాంకేతికత సమన్వయంతో సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వెల్లడిస్తూ,
2: విజయవాడ సిటీ కమిషనరేట్ లిమిట్స్ లో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి ఒక ల్యాబ్ లాగా మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ కి కంట్రీలో బాగా ఫోకస్ ఉంది. మేము సైబర్ వార్ రూమ్ ఒక పెడుతున్నాము స్టేట్ లెవెల్లో. అట్లాగే ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ సెంటర్స్, సైబర్ క్రైమ్ కి స్పెషల్ టీమ్స్ ఇస్తున్నాము. కొత్త కానిస్టేబుల్స్ ఇప్పుడు వస్తున్నారు. త్వరగా సైబర్ క్రైమ్ మీద ఒక కంట్రోల్ తీసుకొస్తాం.
1: చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ఢిల్లీలో జరిగిన సంసద్ రత్న 2026 అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని 16 మంది పార్లమెంట్ సభ్యులకు అవార్డులు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్, భారత రాష్ట సమితి వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే విపక్షాలు సునిశ్చితంగా విమర్శించాలని, ప్రశ్నించాలని సూచించారు. అయితే ప్రస్తుతం సభలను గందరగోళం చేయడంపైనే విపక్షాలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను కేంద్ర బృందం నిన్న పరిశీలించింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు నగరంలోని మురుగునీటి శుద్ది కర్మాగారం, ఎలివేటెడ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్, అమృత్ పార్కును సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ అమృత్ పథకం కింద చేపట్టిన పనుల వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆకాశవాణి ఈరోజు మీకు అందించనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక. అనంతరం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఉన్నది ఒకటే జీవితం, బతికి సాధిద్దాం, శ్రీ పోగు అశోక్ గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు, 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు, 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారాలు వింటారు, ఇక 5:00 చిత్రసీమ. దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీతం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం, 7:45 మహిళల T20 ఏషియా కప్ 2026 క్రికెట్ మ్యాచ్ పై ఆకాశవాణి ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:00 న్యూస్8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 నుండి 11:45 మహిళల T20 ఏషియా కప్ 2026 క్రికెట్ మ్యాచ్ పై ఆకాశవాణి ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142. 9182986142.

0: 61642.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచారం లెక్క వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
2: ఆకాశవాణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ.
3: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నదీ పుష్కరాల సందర్భంగా భద్రాచలంలో పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. స్నానఘట్టాలు, పుష్కర ఘాట్ల నిర్మాణంతో పాటు కరకట్ట విస్తరణ పనులను 46.65 కోట్ల చేపట్టనున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించేందుకు ఈ పనులను చేపట్టి పుష్కరాల సమయానికి పనులు పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. కొత్తగూడెం క్లబ్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. జిల్లాలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని 5 నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి కొత్తగూడెం బైపాస్ రోడ్డుకు 420 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. భద్రాచలంలో ఐటీడీఏ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రముఖ గిరిజన నాయకుల విగ్రహాలకు నివాళులర్పించి సంప్రదాయ వేషధారణలు, గిరిజన వాయిద్యాలతో సాంస్కృతిక ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో పర్యటించిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించారు. లక్ష్మీదేవిపల్లి మండలం కూనారం గ్రామంలో అటవీ రెవెన్యూ భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి గిరిజనులు, అధికారులు, స్థానిక ప్రజలతో పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన 40 ఫిర్యాదులు, కేసులపై సమగ్ర విచారణ చేపట్టి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఖమ్మం ఎంపీ దిశ కమిటీ చైర్మన్ రామసహాయం రఘురామరెడ్డి అధ్యక్షతన జరిగిన దిశ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ ఆదేశించారు. ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చడంతో పాటు ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. మణుగూరు ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ విద్యార్థుల నూతన ఆవిష్కరణలను రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనులు, భూగర్భ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రశంసించారు. విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను కమర్షియల్ వెహికల్స్ గా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల విద్యార్థుల మధ్య ఇన్నోవేషన్ పోటీలు నిర్వహించి అవార్డులతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా 2026 జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అంకిత్ రెడ్డి విడుదల చేశారు. జిల్లాలోని 1127 పోలింగ్ కేంద్రాలతో పాటు ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాల్లో జాబితాలను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. జిల్లాలో మొత్తం 864,164 మంది ఓటర్లు ఉండగా 863,413 మంది జనరల్ ఓటర్లు, 28 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 723 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో భూభారతి రిజిస్ట్రేషన్, సక్సెషన్ మాడ్యూళ్లపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఐడీఓసీలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ భూభారతి చట్టం, నూతన నిబంధనలు, భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకతపై సూచనలు చేశారు. ఇల్లందు పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డులు, పెయింటింగ్ హాల్ తదితర విభాగాల ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు. ధర్తీ ఆబా గ్రామ ఉన్నతి అభియాన్ కింద గిరిజన గ్రామాల్లో ప్రతి కుటుంబానికి సురక్షిత మంచినీరు అందించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారి జనరల్ డేవిడ్ రాజ్ ఆదేశించారు. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఎంపికైన గ్రామాల్లో నీటి లభ్యతను పరిశీలించాలని సూచించారు. నీటి సౌకర్యం లేని ప్రాంతాలకు ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని, వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. జిల్లా పోలీసులకు ఎంహెచ్ఏ ఆధ్వర్యంలోని సమన్వయ పోర్టల్లో రాష్ట స్థాయిలో మొదటి స్థానం లభించింది. ఎంఆర్ఎం, జీఆర్ఎం, సమన్వయ, సహాయోగ్ వంటి పోర్టల్స్ ను సమర్థవంతంగా వినియోగించినందుకు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సైబర్ క్రైమ్ అధికారులు, సిబ్బందిని అభినందించి సైబర్ నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలో 2K రన్ నిర్వహించారు. ఈ రన్ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. కొత్తగూడెంలో క్రీడల అభివృద్దికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ ఆర్ హరికృష్ణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

0: ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్ కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు. ఇవి 2029-30 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 10,021 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే మిగతా 5 ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను, సుమారు 540 కిలోమీటర్లను అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్టులు సుమారు 52 లక్షల జనాభా కలిగిన 2,100 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయి. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 7 అధిక సాంద్రత కలిగిన రైల్వే కారిడార్లను 4 లేన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: రైల్వే కి మోడర్నైజేషన్ కా జో కామ్ పిచ్లే 12 వర్షం మే చల్ రహా హై ఉస్మే మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే కంప్లీట్ ఓవర్హాలింగ్ జో రైల్వే కి హో రహీ హై, కంప్లీట్ మోడర్నైజేషన్ హో రహా హై ఉస్కే ప్రాజెక్ట్స్. ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, యే హో గయా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై. తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
0: రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల రాకపోకలను వేగవంతం చేస్తాయని, బలమైన అనుసంధానతను, అదనపు సరుకు రవాణా సామర్థ్యాన్ని చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో రైల్వే నెట్వర్క్ ను విస్తరించి అనుసంధానతను మెరుగుపరుస్తాయని కూడా ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆర్థిక, విద్య, నైపుణ్యాలు, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా మహిళలను దేశ అభివృద్దికి చోదక శక్తులుగా మార్చడమే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోందని వాణిజ్య మంత్రి చెప్పారు. భారత్లో దాదాపు 30 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారని, అలాగే ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వారితో సహా స్వయంగా పని ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు. నకిలీ, నాణ్యత లేని విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో

0: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాల సీనియర్ నేతలతో ఒక ఉన్నత స్థాయి సంప్రదింపుల సమాపేశం నిర్వహిస్తారు. సుసంపన్నమైన ఆత్మ నిర్బర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందించబడుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు, ఆందోళనలను నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సంప్రదింపుల లక్ష్యమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత వ్యవస్థాపకతకు దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ ఇన్నోవేట్స్ 2026 స్మారక ప్రచురణ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నేస్ నగరంలో భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి భారత్ ఇన్నోవేట్స్ సదస్సుకు సంబంధించిన వివరాలను నమోదు చేసినట్టు చెప్పారు. భారత్ ఇన్నోవేట్స్ యువ ఆవిష్కర్తలను ప్రపంచస్థాయి అవకాశాలు, పరిశ్రమలు, నెట్వర్కులతో అనుసంధానిస్తున్నాయని పేర్కొన్నారు. యువత ప్రతిభను అవకాశాలు, పరిశ్రమలు, ప్రపంచ నెట్వర్కులతో అనుసంధానించినప్పుడు ఎటువంటి అద్భుతాలు సాధించవచ్చునో భారత్ ఇన్నోవేట్స్ నిరూపించిందని ఆయన తెలిపారు. సముద్ర భద్రత, సమృద్దికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయాలు లేని సముద్ర వాణిజ్యం అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్ర సహకారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ శ్రీలంక రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
1: It is this spirit of interdependence that shapes India's approach to Sri Lanka as a true Vishwamitra, a trusted global friend. For India and Sri Lanka, holistic maritime security and a mutual prosperity are two sides of the same coin. Together, India and Sri Lanka are well positioned to serve as the closest partners in safeguarding peace, security and stability across the Indian Ocean region.
0: ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా భాగవత నీరాజనం ధారావాహిక వింటారు. అనంతరం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఉన్నది ఒకటే జీవితం, బతికి సాధిద్దాం, శ్రీ పోగు అశోక్ గారి ప్రసంగం వింటారు. ముందుగా విందాం భాగవత నీరాజనం ధారావాహిక. వినబోయే ముందు ప్రకటనలు విందాం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
3: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్.
0: ఇప్పుడు విందాం ఉదయతరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక వింటారు.
5: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

బోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.

లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్

0: పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమై.
1: భాగవత నీరాజనం ధారావాహికలో 54వ భాగంగా వామనావతార ఘట్టం చివరి అంశం వింటారు. వ్యాఖ్యాత శ్రీ ఎస్ఎల్ఎన్ ఆచార్య, పద్యపఠనం శ్రీ వద్దరాజు వెంకటరామారావు. వినండి వామనావతార ఘట్టం.
2: వామనమూర్తి విశ్వరూపం దాల్చి విజృంభించాడు. వివిధ దశల్లో వివిధ రూపాల్లో అక్కడున్నవారు తమ తమ పాత్రతలకు తగినట్లు అమృతమూర్తి నేత్రపుటాలతో గ్రోల్తున్నారు అని శుకుడు పరీక్షిత్తుతో తెలిపినాడు. శక్తి ప్రేరితాలై పరమాణువులు విజృంభించాయి, విశ్వంలోకి ఎగిసినాయి. సృష్టిస్థితి లయాలకై ఆకృతులను

విస్తున్నాయి. అంతశ్చైతన్యం విస్తృతి పొందింది, వెలికి వచ్చింది, బాహ్య చైతన్యంతో కలిసింది, విశ్వచైతన్యంగా మారింది. సత్వ రజస్తమో గుణాలు ప్రకృతిగా మారాయి. ఆత్మ, ఆకాశం, వాయువు, అగ్ని, వాయువగ్నితో పుట్టిన జలం, నీటితో భూమి వ్యక్తమయ్యాయి. జలములో ఏకగణ బహుగణ జీవసృష్టి కనిపించింది. వృక్ష జంతు స్థూల సూక్ష్మ రూపాలున్నాయి. ఔషధులు, వనరులు, వనాలు, జీవ పరిణామాలు క్రమంగా దోచాయి. అన్ని సమకూర్న తర్వాత మానవ జననం కలిగింది. దిక్కులు, మూలలు, గ్రహ నక్షత్రాలు, సముద్రాలు, నదీ నదాలు ఏకీభవించినట్లున్నాయి. బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యులు తన శిష్యులతో కలిసి త్రివిక్రముని చూస్తున్నారు. శుక్రనీతిసారం చతుష్షష్టి కళలతో మృత సంజీవిని విద్యతో కలిసి కనిపించింది. శక్తి వైభవమే శౌర్య వైభవమని శక్తి వైభవ పీఠాలను 64 విధాలుగా విభక్తమై విచిత్రంగా కనిపించుటను శుక్రుని వెంటనున్న వారిలో కొందరు శక్తి అనుగ్రహం పొందినవారు గమనించారు. భూమి అశ్వక్రాంత, రథక్రాంత, విష్ణుక్రాంత తంత్రాలుగా భూసేవకులు చూస్తున్నారు. భూపతి శ్రీపతి అయిన విష్ణువు విష్ణుతంత్రజ్ఞుడని తంత్రజ్ఞులు తెలుసుకున్నారు. సిద్ధులు, నాథయోగులు, కళాకోవిదులు, విద్యావేత్తలు వీరంతా క్రమంగా చతుష్షష్టి రూపాల్లో కనిపించే సిద్ధ, నాథ, యోగ, కళా విద్యలను చూస్తున్నారు. సౌందర్యం అంతా రాశీభూతమై ఉంది, స్ఫటికం వలె గోచరిస్తుంది. ఆకాశం నుండి భూమిపైకి ఎడతెగక జలపాతం వలె అమృతం పడుతున్నట్లుంది. చైతన్యం కరిగి కదులుతుంది. ప్రేమ, హాసం ముఖంలో కనిపిస్తున్నాయి. చెడును కోరేవారిని చూసిన ఆ మాతృరూపం శోకాన్ని దాచుకుంది. క్రోధం లోన మండుతుంది. ఉద్ధరించగలనని ఉత్సాహం స్పష్టంగా దోస్తుంది. అందరినీ అమృతమయులుగా చేయలేననే భయం లోపల ఉంది. బలి కోసం నేను దివి నుండి దిగివచ్చి మానవాది రూపాలు ధరించానే అని విస్మయం కనివరుస్తుంది. కాలాకాశాలు స్ఫటికమయమైన సౌందర్యాకృతిని నీలమేఘశ్యామంగా మారుస్తున్నాయి. లయంతో వచ్చిన జుగుప్స కూడా ఉంది. మార్పులు ఎన్ని వచ్చినా మారని శమస్థితిని పొందింది. ఆ భావాలతో అమృతం కలిసింది, సత్యం నిలిచింది, శివం తోడైంది, సౌందర్యాకృతి రసమయమైంది. ఆ మాతృ ప్రాగ్రూపాన్ని మాతృరూపంగానే మాతరారాధకులు దర్శించి స్తుతించి పూజించారు. ఇందుకు కారణం ఎవరు? దానకర్తలకు బలచక్రవర్తి దానవ చక్రవర్తి. అతని వైపు కొందరు చూస్తున్నారు. ఏదో తేజస్సు అతని శిరస్సుపై వాలనున్నట్లున్నది. అరికాళ్ళ నుండి నాభి వరకు చూశారు. అతల వితల సుతల తలాతల రసాతలాలున్నాయి. తొడలుగా మహాతలం కనిపించింది. పాతాళం, భూలోక, భూవర్లోక, సువర్లోకాలు మూలాధారంగా నున్నాయి. అక్కడి నుండి ఆజ్ఞాచక్రస్థానం వరకు, సత్యలోకం వరకు ఉన్న మిగిలిన లోకాలున్నాయి. మోక్షలోకం సహస్రారంగా ఉంది. తల, కంఠం, ఎముకలు, మాంసం, వెంట్రుకలు, చర్మం, గోళ్ళు క్రమంగా శాఖ, జంబు, లక్ష, కుశ, క్రౌంచ, శాల్మలి, పుష్కర ద్వీపాలైనాయి. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, అంతఃకరణాలు అన్నీ కలిసి మానసిక లోకంగా కనిపించింది. శరీరంలోని 21 తత్వాలు భాగవతంలో తెలిపిన 21 రూపాలుగా ఉన్నాయి. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భృగురామ, రఘురామ, బలురామ, వాసుదేవ, కల్కి, కేశవ, నారాయణ, మాధవ, గోవింద, లక్ష్మీకాంత, మధుసూదన, తత్వోపదేశ, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, జనార్దనులుగా ఉన్నాయి ఆ తత్వాలు. భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ ఒకటై, కాలం ఒక్కటే, ఆకాశం ఒక్కటే అనే నిజాన్ని తెలియజేస్తున్నాయి. బ్రహ్మస్థాణ్వాది ప్రజాపతులు 21 మంది తపశ్శక్తితో సృష్టి చేస్తున్నట్లున్నారు. వేరొక ప్రక్క బ్రహ్మ, నారద, నరనారాయణ, కపిల, దత్తాత్రేయ, సుయజ్ఞ, పృథు, వృషభ, మోహిని, ధన్వంతరి, వ్యాసులు దశావతార మూర్తులతో కలిసి 21 మూర్తులుగా వామనమూర్తిలో ఉన్నట్లే ఉన్నారు. సూక్ష్మ రూపంలో బలీంద్రులో కూడా కనిపించారు. మాధవునికి, మానవునికి గల స్థూల సూక్ష్మ భేదాలు ఇవే తప్ప వేరే లేవని తెలియజేస్తున్నాయి. తత్వంలో భేదం లేదని తత్వవేత్తలు గ్రహించారు. ముక్తాగౌరం నవమణి లసద్భూషణం చంద్రసంస్థం భృంగాకారై రలక నికరై శోభి వక్త్రారవిందం హస్తాభ్యాం కనక కలశం శుద్ధతోయాభిపూర్ణం దద్ధన్యాఢ్యం కనకచషకం ధారయంతం భజామహ అని వేదశాస్త్ర పారంగతులు స్తుతించారు. ముత్యం వలె తెల్లగానున్నాడు. నవమణల భూషణాదులు ధరించాడు. చంద్రుని ధరించి ఉన్నాడు. ముఖకమలంపై తుమ్మిదల వలె ముంగురులు క్రమ్ముకున్నాయి.
బంగారు

కలశంతో తీర్థజలాన్ని బంగారు పాత్రలో దధ్యన్నాన్ని తీసుకున్నవాడై అమృతమయుడై ఉన్నాడు. మానవాకృతిలో కనిపించాడు. ఇంద్రాగ్నుల ముఖం, సరస్వతి చతుర్ముఖులు ముఖం నుండి వేదాది విద్యను తెలుపుతున్నారు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపాల్లో వీణాపాణి అయిన వాణి అతని నాలుకపై నర్తిస్తున్నట్లున్నది. దిక్కులు చెవులైనాయి, వాయువులు ప్రాణాలైనాయి, అంతరిక్షం నాభి, ఔషధులు వనస్పతులు, తరులతా గుల్మాదులు అయి రోమాలై ఉన్నాయి. శిరస్సు ద్యులోకం, సమస్త జీవరాశితో కూడిన భూమి పాదం క్రింద ఉంది.

త్రీణి పదా విచక్రమే విష్ణుర్ గోపో అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ అని వేదోక్తి. సకల జగత్తులకు రక్షకుడు కమలాక్షుడు, పీతాంబరుడు విశ్వాంబరుడైనాడు. ఎవ్వరి చేతను తిరస్కృతుడు కాడు. ధరింపతగిన సమస్త వస్తువులను ధరించును. సమస్త జగత్తునందు మూడు పాదములుంచెను. ఒక పాదంతో భూమిని గప్పాడు, వేరొక పాదంతో దివిని వ్యాపించాడు. అప్పటికే బ్రహ్మాండ భాండం పగిలిపోయే విధంగా ఉంది. కొంత సంకోచ స్థితిని పొందవలసి వచ్చింది. చక్షువులతో చూడలేని స్థితిలో ఉన్నాడు. వాక్కులతో వర్ణింపలేము. విశ్వాకారం పొందాడు. దివ్య తేజస్సులు మూడు రూపాలైంది. నాలుగు విధాలైన శక్తులతో కూడిన కాంత్యణువులు నాలుగు రూపాలు మూడు రూపాలుగా మారాయి. త్రివిక్రముని మూడు పాదాలైనాయి. మూడవ పాదం ఉంచుటకు చోటు లేదు. బ్రహ్మేంద్రాదులు పూజ చేయుటకై విచ్చేసినారు. జ్ఞానాగ్నిదగ్ధ కర్ములైన జ్ఞానయోగులు కూడా వచ్చారు. సనక సనందన మరీచ్యాదులు దివ్య యోగీంద్రులు అర్చనకై వేచియున్నారు. భక్తి ప్రపత్తులున్న ప్రపన్నులు భావతత్వములు అతని అడుగుదమ్ములు కడిగి తీర్థం శిరస్సున తల్లుకున్నారు. పదాలను పదిలంగా హృదయంలో నిలుపుకున్నారు.

బ్రహ్మదేవుడు విష్ణునాభి కమలాన్ని చూచాడు. అది తన పుట్టిల్లు. దాన్ని చూసి ఆనందంతో తాండవం చేశాడు. ఉన్నత పదమును పొందితినని సంతోషించాడు. కమండలములోని జలంతో పద్మాక్షిని పాదాలను పరమభక్తితో కడిగాడు. ఆ జలం ప్రవహించి ఆకాశగంగ అయింది. అది ఆకాశములో ప్రవహించింది. ఆకాశమంతా తాను పుట్టినచోటు విష్ణుపాదమని చెప్పుతూ, గలగలమని పారుచూ, కలకలమని నవ్వుచూ, తెల్లని నురుగులతో పరుగులు తీస్తూ విష్ణుదేవుని కీర్తిని వ్యాపింపజేసింది. ఆకాశగంగా పాలవెల్లి అనే మన గ్రహమండలానికి ఆధారమైన నక్షత్ర గుచ్చమే విష్ణుపాద తీర్థం ఆకాశగంగ. పాదాలు కాంతిరూపాలే కదా. విష్ణుని యొక్క నిజరూపం ఈ విధంగా కనిపించడంతో రాక్షసులు కొందరు వెన్నుని వెన్నుభాగం చూశారు. అది అధర్మానికి అన్యాయానికి నిలయంగా కనిపించింది. రాక్షసుని వైరియే ఇతడిని, నీడయే మృత్యుగా, జుగుప్సాదులు అటు ఉన్నాయనుకున్నారు. రాక్షసోత్తములారా రండు, రమాపతిపై రణము చేయ అని పోరాటానికి సిద్ధపడినారు. దృష్టిలోపమున్న వారికి సత్యజ్ఞాన సుఖ స్వరూపం సరిగా కనిపించదు కదా. వారు చతురంగ బలాలతో, చతుషష్ఠి పిశాచ తంత్రాలతో, కుయుక్తులతో, శస్త్రాస్త్రాలతో వెన్నుని పట్టుకునుటకై పన్నాగం పన్నారు. వారి స్థితిని రాక్షసరాజు గమనించాడు. యుద్ధానికి ఇది సమయం కాదని పెద్దలు వారించారు. రాజు వరదన్నాడు. వారుణ పాశంతో బలిచక్రవర్తిని గరుత్మంతుడు బంధించాడు. శ్రీహరి కృప వలన నేను ఇట్లయితనని నిశ్చితమతి అయి బలి పలికినాడు. దీనస్థితి లేదు, హీనుడు కాదు. సంపదలు ధైర్యము చెడినప్పటికీ తుష్టి కలిగి ఉన్నాడు. దయాశాంతములు మూర్తీభవించినట్లున్నాడు. అప్పుడు వామనుడు, రాజా, నా మూడవ పాదం మోప చోటు లేదు, ఏమి చేయదు నేను. ప్రసన్న వదనంతో ప్రహ్లాద పౌత్ర

0: పుత్రుడు బలి ఇట్లన్నాడు, నేను బొంకలేను, నీ మూడవ పాదము నా శిరముపై నుంచుమనెను. సత్యం, జ్ఞానం, ధర్మం, దయా, శాంతం, క్షమ అన్నవి బంధుమిత్ర బృందాలు. తల్లిదండ్రులు, సోదరులు, మిత్ర కళత్రాదులు, పుత్రులు అందరూ అవియే. మదాంధులైన నా బంధువులతో కలిసి నేను చెడిపోతిని. నా వారు నేటికి నీపై వైరమును వదలకయున్నారు. నాపై కృపజూపి జ్ఞాననయనమిచ్చి నన్ను ఉద్ధరించినావు. నీ పాదం నా శిరస్సును నిలిపి పరిపూర్ణ మానవునిగా నిలువుము అని అన్నాడు. మృత్యుదేవతను, యమదేవుని, యమకింకరులను తన బంధుమిత్ర సేవక బృందాలుగా భావించేవారున్నారు. బండరాయిగా గుండెను మార్చుకుంటారు. ధనం కొరకు, సుఖం కొరకు తనను చేరవచ్చిన వారిని చలచిత్తులై గుర్తించలేకుండుంటారు. అట్టి వారి మధ్యనున్నాను నేను. మా తాత ప్రహ్లాదుని ఆశీస్సుల వలన, అందరిని ఆదరించే నీ వలన నేను ధన్యుడనయ్యాను అని వామునితో పలుకుతున్న సమయంలో ప్రహ్లాదుడు, తదితర భక్తులు అక్కడికి వచ్చారు. వింధ్యావళి వాముని పతిభిక్ష కోరుచు ఇట్లన్నది, కోమలమతి, కమలాపతి, మగోల బాధలు మగోలకే తెలియవలేను. నా పతిని బంధించుట వలన నా మనస్సెంత వెతనందుతుందో శ్రీసతిని అడుగుము. అప్పుడు శ్రీహరి, బద్ధుడు, గురుశప్తుడు, బంధు పరిత్యక్తుడు, సర్వార్పణం చేసిన శరణాగతుడు నాకు ప్రియుడైనాడు. సావరణిక మన్వంతరములో ఇతడు దేవేంద్రుడగను ఆదివ్యాధి బాధల్లేక జీవించగలడు. విశ్వకర్మ నిర్మించే పాతాళ స్వర్గాన్ని ఏలగలడు. సదా అతన్ని మోదముతో నేను రక్షించుదును. చిరంజీవి వర్ధిల్లగలడు. ఆపై నాతో కలిసి మోక్షపదివి నందియుండు. నిన్నెవ్వరు తేరిపార చూడలేరు. నీ కథను, నా చరితమును విన్నవారు, తమ మనంబులో దాచుకున్నవారు నా అనుగ్రహ పాత్రులగుదురు. పరిపూర్ణ మానవులై మోక్షార్హులు అగుదురు అని తన రూపమును విడిచి అంతర్ధానమందెను.
1: ఇంతవరకు భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమంలో 54వ భాగంగా వామనావతార ఘట్టం చివరి ఉపాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాత శ్రీ ఎస్ఎల్ఎన్ ఆచార్య, పద్యాలు పఠించింది శ్రీ వద్దరాజు వెంకటరామారావు. వచ్చేవారం భాగవత నీరాజనంలో 55వ భాగంగా అంబరీషోపాఖ్యానాన్ని వ్యాఖ్యానిస్తారు డాక్టర్ ఐ కిషన్రావు గారు.
2: ఇంతవరకు శ్రోతలు ఉదయతరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక కార్యక్రమం విన్నారు.
3: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
6: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: శ్రోతలు ఉదయతరంగిణి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఉన్నది ఒకటే జీవితం బతికి సాధిద్దాం శ్రీ పోగు అశోక్ గారి ప్రసంగం వింటారు.
7: ఉన్నది ఒక్కటే జీవితం, ఏం సాధించినా అందులోనే. అలాంటి జీవితాన్ని అర్ధంతరంగా కాలదన్నుకుంటే మన కథ అక్కడితోనే పరిసమాప్తమవుతుంది. ఏదో సాధించాలనే తపన, ఏమీ సాధించలేదేనన్న నిరాశ, ఇంకేమీ సాధించలేమోనన్న నిస్పృహ, ఇలాంటి స్థితిలోనే ఎంతో మంది నిండు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. పరీక్షలలో మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో, ఫోన్ కొనివ్వలేదని, నచ్చిన డ్రెస్ కొనివ్వలేదని, పెళ్లి కావడం లేదని, ఉద్యోగం రావటం లేదని, భార్య కాపురానికి రావడం లేదని, ఇలా చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసం? ఓడిపోవడం తప్పు కాదు, విజయానికి అది ఓ మెట్టు మాత్రమే.

మారుతున్న కాలానికి తగ్గట్టుగా పరుగులు తీయలేక కొందరు ఆర్థిక, వ్యక్తిగత, మానసిక ఇలా ఎన్నెన్నో కారణాలతో తనువు చాలిస్తున్నారు. అయితే బతికి సాధించుకోవాలని ఆత్మహత్యతో ఏ ప్రయోజనం లేకపోగా మీమీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితాలను అంధకారంలోకి నెడుతుంది. యుక్త వయస్సు, పెద్ద వయస్సు అనే భేదం లేకుండా ఆర్థిక, మానసిక ఒత్తిళ్లతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎవరూ కష్టాలకు మినహాయింపు కాదు, ఎవరిని సవాళ్లు వదిలిపెట్టవు. అందుకే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెబుతారు, జగమంతా దగా చేసిన చివురంతా ఆశను చూడు, గోరంత దీపం కొండంత వెలుగు. చివురంత ఆశ జగమంత వెలుగు. తీవ్రమైన ఒత్తిడికి లోనై డిప్రెషన్లోకి వెళ్ళి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో ఏదో కారణం చేత ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. మానసిక స్థితి సరిగా లేకపోవడం, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, గృహహింస, చదువులో విఫలం కావడం, ప్రేమ వైఫల్యం వంటి కారణాలతో ఈ బతుకు నాకొద్దు అంటూ అభాగ్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యకృత్యమైనాయి. ఆత్మహత్య అనేది ఒక తీవ్రమైన ప్రజా ఆరోగ్య సమస్య. ఆత్మహత్య లేదా బలవన్మరణం అత్యంత బాధాకరమైన విషయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 8 లక్షల మందికి పైగా ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి 4 నిమిషాలకు ఒక జీవితం కోల్పోవడం. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, వ్యక్తుల నిశ్శబ్ద బాధను ప్రతిబింబిస్తాయి. ప్రతి ఆత్మహత్యకు 20కి పైగా ఆత్మహత్యా యత్నాలు జరుగుతున్నాయి. ప్రతి ఆత్మహత్య వెనుక ఒక కుటుంబం, స్నేహితులు మరియు సమాజం తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే దాని గురించి మనం నిర్భయంగా మరియు ఓపెన్గా మాట్లాడాలి. ఆత్మహత్యపై నెలకొన్న మూఢనమ్మకాలు, నిందలు మరియు భయాలను తొలగించడం, సహాయం కోరేవారికి మార్గమం సుగమం చేయాలి. ఒక్క నీటి బిందువు మీద పడితేనే అల్పప్రాణి చీమ చివరి క్షణం వరకు ప్రాణం కాపాడుకోవడానికి పోరాడుతుంది. చల్లటి చిరుగాలి వీస్తే ఆ స్పర్శకు చిట్టికైన వేలు మీద వెంట్రుక సైతం లేచి నిలబడుతుందే. అలాంటిది ఏళ్ల తరబడి ఎంతో ఇష్టంగా తీర్చిదిద్దుకున్న నిండు ప్రాణం ఎలా తీసుకోవాలనిపిస్తుంది? అసలు ఈ భూమి మీద మనిషి కాకుండా మరో ప్రాణి ఏదైనా ఆత్మహత్యకు ప్రయత్నించడం చూసామా? మేధస్సు కలిగిన మనిషికి ఎందుకింత బలహీనత? తాము పోయినంత మాత్రాన సమస్యలు మాయమవుతాయా? ఆత్మహత్యలకు ప్రయత్నించే ముందు ఒక్క క్షణం ఆగి తమను తాము ప్రశ్నించుకుంటే ఎన్నో జీవితాలు నిలబడతాయి, తిరిగి పచ్చగా కలకల్లాడతాయి. ఇందుకు మనమంతా కలిసికట్టుగా ప్రయత్నించడం అత్యవసరమని ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం గట్టిగా నినదిస్తుంది. ఈ ఆత్మహత్యలను నివారించే ప్రయత్నాలను ప్రోత్సహించడం, అవగాహన పెంచడం కోసం ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం 10 సెప్టెంబర్ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటాం. ఇది మొట్టమొదటగా 2003 సెప్టెంబర్ 10 మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ IASP మరియు అనేక స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆత్మహత్యల నివారణ దినోత్సవం యొక్క థీమ్ ఆత్మహత్యపై ఉన్న ఆలోచనలు మార్చడం, చేంజింగ్ ద నరేటివ్ ఆన్ సూసైడ్. ఈ థీమ్ యొక్క ప్రధాన లక్ష్యం ఆత్మహత్య గురించి ఉన్న పాత ప్రతికూల భావనలను తొలగించి సానుకూల మరియు ఓపెన్గా మాట్లాడటంలను ప్రోత్సహించడం. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే దాని గురించి మనం నిర్భయంగా మరియు ఓపెన్గా మాట్లాడాలి. ఆత్మహత్యపై నెలకొన్న మూఢనమ్మకాలు, నిందలు మరియు భయాలను తొలగించడం ద్వారా సహాయం కోరేవారికి మార్గమం సుగమం చేయవచ్చు. ఆత్మహత్య ఆలోచనలకు గల కారణాలు మరియు సంకేతాలు ఆత్మహత్యకు దారితీసే కారణాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. జీవితానికి, బలవన్ మరణానికి మధ్య ఒక్క క్షణమే తేడా. ఆ క్షణాన్ని అధిగమిస్తే ఎన్నో జీవితాలను కాపాడుకోవచ్చు. ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్న వారినైనా, క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవాలని అనుకునే వారినైనా సానుభూతితో అర్థం చేసుకుని అవసరమైన భరోసా కల్పిస్తే ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా కాపాడుకోవచ్చు. కావలసిందల్లా సమయోచితంగా స్పందించడం. ఇదేమీ పెద్ద పని కాదు. అయినా ఎంతోమంది ఆత్మహత్యల మూలంగా అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకుండటం విషాదం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది ప్రతి సంవత్సరం బలవన్మరణాలకు పాల్పడుతుండగా వీరిలో
1.35 లక్షల మంది, అనగా

17% మంది మన దేశానికి చెందినవారే. నిజానికి ఇవన్నీ కూడా నివారించదగినవే. ఒకంత సంయమనంతో వ్యవహరిస్తూ సానుకూల దృక్పథంతో ఆలోచించగలిగితే ఆపేయవచ్చు. బలవన్మరణాలకు దారితీస్తున్న కారణాలు, అవి చూపే హెచ్చరిక సంకేతాల గురించి తెలుసుకొని ఉంటే ముందే జాగ్రత్త పడవచ్చు. చనిపోతే సమస్య పోతుందా? ఆత్మహత్యకు పాల్పడేవారు చేసే పెద్ద పొరపాటు చనిపోతేనే మేలు, నా సమస్యకు అదే పరిష్కారం, కుటుంబ సమస్యలు తొలగిపోతాయి, కుటుంబమంతా హాయిగా ఉంటుంది అని అనుకోవటం. చనిపోయినంత మాత్రాన సమస్యలు ఎక్కడికి పోవు, పైగా తల్లిదండ్రులకు కుటుంబానికి తీరని క్షోభ మిగిల్చిన వారవుతారు. నవమాసాలు మోసి కనిపించిన పిల్లలు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు దూరమైతే ఆ వేదనను వర్ణించడం ఎవరి తరము కాదు. ఆత్మీయులను కోల్పోయామన్న బాధ విడవకుండా వేధిస్తుంది. మానసిక సమస్యలు కూడా వెంటాడతాయి. అందువల్ల తాము చనిపోతే మిగతా వారంతా హాయిగా ఉంటారు అని అనుకోవటం కేవలం భ్రమ. క్షణికావేశంలో ప్రాణాలను పోగొట్టుకొని కుటుంబానికి క్షోభ మిగల్చటం కన్నా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడటమే ఉత్తమం. ఆత్మహత్యలు ఎక్కువగా 15-24 సంవత్సరాలు మరియు 45-60 సంవత్సరాల మధ్య వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొందరు తమలోని బాధను వెలిపించడానికి బలవన్మరణానికి ప్రయత్నిస్తుంటారు. మరికొందరు నిజంగానే ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకొని సన్నద్ధమవుతూ వస్తుంటారు. నిజానికి ఈ ఆలోచన వచ్చిన చాలామందిలో అక్కడితోనే ఆగిపోతుంది. కొందరు మాత్రం ఆలోచనల నుంచి బయటపడలేక బలీయమైన కోరికతో ప్రయత్నాలు చేసుకుంటూ చివరికి ఆత్మహత్యకు ఒడిగడుతుంటారు. ఇంకొందరు ఇలాంటి ఆలోచనలు ప్రయత్నాలేవి లేకుండానే కోపంతో సహనం నశించో విచక్షణ కోల్పోయి అప్పటికప్పుడు అఘాయిత్యానికి తెగిస్తుంటారు. దీనినే మనం ఇంపల్సివ్ సూసైడ్ అంటాం. ఆత్మహత్య ప్రయత్నాలు మహిళల్లో ఎక్కువ, కానీ ఆత్మహత్యలతో చనిపోయే వారిలో మగవారు అధికం. పరీక్ష ఒత్తిడి తట్టుకొని భవిష్యత్తు పట్ల భయంతో విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉద్యోగాలు కోల్పోవడం, అప్పులు, పేదరికం ఆత్మహత్యకు ప్రధాన కారణాలుగా ఉంటాయి. కుటుంబ విభేదాలు, వివాహపరమైన సమస్యలు కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మానసిక సమస్యలు అనగా కుంగుబాటు, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలతో బాధపడేవారు నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. రోజువారీ పనులు సరిగా చేసుకోలేకపోవడం, ఒంటరిగా ఉండాలని కోరుకోవడం వంటి కుంగుబాటు లక్షణాలు. డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు చికిత్స లేకపోతే తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. జీవితంలో వైఫల్యాలు, పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం, ఉద్యోగం కోల్పోవడం, ఆర్థిక సమస్యలు వంటివి కొందరిని తీవ్రమైన ఆలోచనలకు పురిగొల్పుతాయి. సామాజిక మరియు కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, సంబంధాలలో సమస్యలు, సమాజంలో ఒంటరితనం వంటివి ఆత్మహత్య ఆలోచనలకి కారణం కావచ్చు. చేనేత కార్మికులు, రైతుల ఆత్మహత్యలు, వారి వృత్తుల్లో దినదినం ఏర్పడుతున్న మానసిక సంక్షోభంతో అల్లకల్లోలమై కుటుంబాలు దీనస్థితికి చేరుకోవడం వల్ల అప్పుల తిప్పులతో ఆ పేద కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఆత్మ బలిదాన పీఠం ఎక్కుతూ వందేళ్ల జీవితాన్ని మొగ్గలోనే తుంచుకుంటున్నారు. ఇక పెరుగుతున్న ధరలు, పెస్టిసైడ్స్, ఎరువులు, విత్తనాలు అమాంతం పెరిగి కష్టించి ఒళ్ళు గుళ్ళ చేసుకుని తీరా పంట వేస్తే గిట్టుబాటు ధర లభించడం లేదు. వ్యవసాయానికి బ్యాంకుల్లోను, సొసైటీలోను అప్పులు ఇచ్చే దాతల దగ్గర తీసుకున్న రుణాలు కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక అనుదినం ఆకలితో, మానసిక సంఘర్షణలతో రైతులు ఉరివేసుకొని మరణిస్తున్న సంగతి మనకంతా విదితమే. ఉద్యోగాలు రాక రోజువారీ ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉద్యోగం దొరక్కపోయేసరికి విచారంతో కృంగిపోయే పరిస్థితికి దారితీస్తున్న వైనాలు ఎన్నో. చదువుల్లో ఉత్తీర్ణత సాధించలేక ఫెయిల్ అయినామన్న బాధతో ఆత్మహత్యల బారిన పడుతున్న విద్యార్థులు ఎందరో. వస్తువులు కలిగి ఉండటమే ప్రతిష్టకు నిదర్శనం అనే భ్రమలు పెరిగి సదరు వస్తువుల్ని సమకూర్చుకోలేకపోయినప్పుడు అభం శుభం తెలియని కొందరు పిల్లలు, భావోద్రేక పూరితులైన యువకులు నిరాశ నిస్పృహలకు, ఆత్మన్యూనతకి గురి కావడం జరుగుతుంది. తాము కోరిన సెల్ఫోన్ తండ్రి కొనివ్వనందుకు, బైకు కొనివ్వనందుకు ఆత్మహత్యలు చేసుకున్న 10 ఏళ్ల పిల్లల నుండి 20 ఏళ్ల యువకుల గురించి వింటున్నాం. భావాలని, బంధాలని, అనుభూతుల్ని ఆనందించటం మాని కేవలం వస్తువులు, ద్రవ్యం, డబ్బే ఆనందదాయకమనుకొని ఎండమావుల వెంట పరిగెడుతున్న పరిణామ ఫలితం ఇది. హెచ్చరిక సంకేతాలపై కన్నేయాలి. ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలు, ఆత్మహత్య

0: నివారణలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషించవచ్చు. అందుకోసం ముందుగా ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలను గుర్తించాలి. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వారిలో ప్రవర్తనాపరంగా కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా అప్పటికే మానసిక సమస్యలో బాధపడుతున్న వారి విషయంలో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడటం, స్నేహితులకు బంధువులకు దూరంగా ఉండటం, పండుగలు వివాహాల వంటి వేడుకల్లో పాల్గొనకపోవటం, సామాజిక కార్యక్రమాలంటే ఆసక్తి చూపకపోవటం, ఎప్పుడూ విచారంగా ఉండటం, తమ వస్తువులను వేరే వాళ్ళకి ఇచ్చేయడం, స్నేహితులకు గుడ్ బై సందేశాలు పంపుతుండటం, బతకాలని అనిపించటం లేదని చుట్టుపక్కల వాళ్ళతో అనడం, చావు గురించే ఎక్కువగా మాట్లాడుతుండటం, చనిపోయిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని చెబుతుండటం, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు వెంటనే మనం పసిగట్టాలి. ముందే వీలునామా రాసిపెట్టడం, మద్యం, మాదక ద్రవ్యాల అలవాట్లు, తిండి, నిద్ర లాంటి సాధారణ దినచర్యల్లో మార్పు, తన వస్తువులను, వ్యవహారాలను ఇతరులకు అప్పచెప్పడం, వ్యక్తిత్వంలో ఆకస్మిక మార్పులు, తీవ్ర ఆతృత లేదా ఆందోళన చెందడం వంటి లక్షణాలు ఆత్మహత్య చేసుకున్న అనుకునే వారిలో గోచరిస్తాయి. ఆత్మహత్య నివారణ మార్గాలు చూసినట్లయితే కొన్ని రకాల సూచనల ద్వారా, చర్యల ద్వారా ఆత్మహత్య చేసుకున్నాను అనుకునే వారి యొక్క ఆలోచనలను మార్చే అవకాశం ఉంది. అవి ముఖ్యంగా ఓపెన్గా మాట్లాడటంను ప్రోత్సహించాలి. ఆత్మహత్య గురించి మాట్లాడటం అనేది ఒక నిషేధిత అంశంగా పరిగణించబడడం ఆపాలి. మనసు విప్పి మాట్లాడితేనే సమస్య పరిష్కారం అవుతుంది. ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వారితో దయగా, సానుభూతితో మాట్లాడాలి. వారి బాధను మనం అర్థం చేసుకుంటున్నామని వారికి భరోసా ఇవ్వాలి. మీ సన్నిహితుల్లో ఎవరిలోనైనా ఎవరికైనా ఆత్మహత్య లక్షణం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఓపెన్గా మాట్లాడాలి. నీకు ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయా? ఈ ప్రశ్న వేయటానికి మనం సహజంగానే భయపడుతుంటాం. ఇలా అడగడం ద్వారా ఆత్మహత్య ఆలోచనకు బీజం వేస్తున్నామేమోనని జంకుతుంటాం. కానీ ఏదైనా అనుమానం వచ్చినప్పుడు నేరుగా అడగటమే మేలు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు తమ బాధను, వేదనను ఎవరైనా వింటే బాగుండునేనేమని భావిస్తుంటారు. నేరుగా అడిగితే అసలు విషయాన్ని బయటపెట్టడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మనసులోని బాధ తొలగిపోతుంది. తమ వేదనను ఇతరులు అర్థం చేసుకుంటారనే ఆశ కలుగుతుంది. దీంతో ఆత్మహత్య ఆలోచనను వాయిదా వేసుకోవచ్చు. నా సమస్యకి ఇదే పరిష్కారం కాకపోవచ్చు, ప్రయత్నిస్తే ఇంకేదైనా మార్గం దొరుకుతుందేమో అని అనుకోవచ్చు. పూర్తిగా మనసు మార్చుకోను వచ్చు. ఆత్మహత్య గురించి అడగడాన్ని భయపడవద్దు. ఇది వాళ్లకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తుంది. జడ్జిమెంట్ లేకుండా ప్రేమగా వారు చెప్పేది వినాలి. వారు ఒంటరిగా ఉన్నారని అనిపించనీయకుండా సపోర్ట్ చేయాలి. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మానసిక సమస్యలను మనం ఒక వ్యాధిగా గుర్తించాలి మరియు చికిత్స చేసుకోవడానికి భయపడకూడదు. మానసిక ఆరోగ్య నిపుణులను, సైకాలజిస్టులను సంప్రదించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఆత్మహత్యల నివారణకు మనం మన కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సహోద్యోగులతో ఎక్కువ సమయం గడపాలి. మన సమస్యలను వారితో పంచుకోవాలి. ఇతరుల సహాయం తీసుకోవడంలో సిగ్గుపడకూడదు. ప్రజలలో అవగాహన కల్పించాలి. పాఠశాలలు, కళాశాలలు మరియు కార్యాలయాల్లో ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. ఆత్మహత్యల నివారణకు అందుబాటులో ఉన్న సహాయ కేంద్రాల గురించి ప్రజలకు తెలియజేయాలి. ఈ విషయంలో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాలి. ఆత్మహత్యల నివారణలో సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒక భాగం. మనం చేయగలిగిన చిన్న పనులు కూడా పెద్ద మార్పులను తీసుకురాగలవు. తమ ప్రియమైన వారిలో ఆత్మహత్య ఆలోచనలు ఉన్నట్టు గమనిస్తే వారికి సపోర్టుగా ఉండాలి. వారిని ఒంటరిగా వదిలివేయకుండా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారు ఒంటరిగా ఉన్నారని అనిపించనీయకుండా సపోర్టుగా నిలబడాలి. ఒంటరిగా వదిలిపెట్టకుండా సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్ళాలి. మీ మద్దతును, సహాయాన్ని, సహకారాన్ని అందించాలి. మీకు సాధ్యం కాదనుకున్నప్పుడు సైకాలజిస్టులను సంప్రదించడం చేయాలి. వీలైతే వెంటనే హైదరాబాద్లో ఉన్న రోషిణి ఆత్మహత్య నివారణ సంస్థలకు ఫోన్ చేసి సహాయం పొందాలి. అప్పటికి వారికి ఉపశమనం కలగకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సహాయం తీసుకోవాలి. మనిషి పుట్టినప్పటి నుండి తన జీవితంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొనే ఉంటాడు. కానీ వచ్చిన సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఎలా పరిష్కరించుకోవాలి అనేది తెలిసి ఉండాలి. చిన్న చిన్న విషయాలను మనసుకు తీసుకొని లేనిపోని నిర్ణయాలను తీసుకుంటున్నారు కొందరు. ఇలా చిన్నపాటి విషయాలకే ఆత్మహత్యల వరకు వెళ్ళి నిండు జీవితాలను అర్ధంతరంగా ముగిస్తున్నారు. తమకు ఎదురైన సమస్యను తెలుసుకొని దానిని అధిగమించే మార్గాలను వెతుక్కుంటే సమస్య కన్నా పరిష్కార మార్గాలే ఎక్కువగా కనిపిస్తాయి. వచ్చిన సమస్య పెద్దదిగా భావిస్తే విచక్షణ కోల్పోయి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితం అంటే ఒక అందమైన ఉద్యానవనం. సుఖాలు ఒక్కటే కాదు, సుఖాలతో పాటు కష్టాలు, కన్నీళ్లు కూడా ఉంటాయి. నిరుపేదకైనా ధనవంతులకైనా ఇవి తప్పవు. అయితే మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. మనిషి తన జీవితాన్ని అంతం చేసుకోవాలని, విపరీతమైన ఆలోచనలు చేయడానికి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన, ఆత్మహత్య ప్రయత్నం రెండు కూడా తీవ్రమైనవి. సైకోటిక్ రియాక్షన్ ఫలితంగా భవిష్యత్తు అంధకారంగా కనిపించడం, మానసిక ఒత్తిడి జీవితంలో మనోవ్యాధికి లోనయ్యే వ్యక్తులు ఈ చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. మానసిక ఒత్తిడి ఉన్న వ్యక్తి వేరే వారికి అయిన వ్యక్తులకు విషయాన్ని చెప్పుకుంటే సగం భారం తగ్గుతుంది. డిప్రెషన్లో ఉన్న వ్యక్తులను గమనించి సైకాలజిస్టులను సంప్రదించడం లేదా వైద్యుల వద్ద చికిత్స, కౌన్సిలింగ్ అందిస్తే వారిని ఆత్మహత్యలకు పాల్పడకుండా కాపాడవచ్చు. మానసిక సంఘర్షణకు గురై సహనం లేనటువంటి వారు క్షణికావేశాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి కౌన్సిలింగ్ చేస్తే వారు ప్రాణాలు తీసుకోకుండా చూడవచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. వ్యాయామంతో మెదడుకు రక్తం సరఫరా మెరుగవుతుంది. మన మూడును ఉత్సాహపరిచే, నొప్పి బాధలను తగ్గించే ఎండార్ఫిన్లు మెదడులో ఉత్పత్తి అవుతాయి. అలాగే ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటికి దారితీసే కార్టిజోల్ హార్మోన్ స్థాయిలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ ఆత్మహత్య ఆలోచనలకు కళ్ళం వేసేవి. అందువల్ల క్రమం తప్పకుండా రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి. నడక వంటి తేలికపాటివైనా మంచి ఫలితం చూపుతాయి. వీటితో ఉత్సాహం ఇనుమడిస్తుంది. ఉన్నది ఒక్కటే జీవితం. ఆ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలని, కష్టాలు ఎదుర్కొని మన చుట్టూ ఉండేవారిని సంతోషపెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంఘం పిలుపునిస్తున్నాయి. చివరగా, మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు అన్నాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. క్షణికావేశ నిర్ణయం ఒక జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తుంది. ఆ క్షణాన్ని గనక అధిగమిస్తే అంతా వెలిగే నిండుతుంది అంటారు ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీ చాన్. ఓడిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో పైకి లేవడమే మనిషి తన జీవితంలో సాధించే గొప్ప కీర్తి అని చెప్పారు దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా. ఆ మహనీయుల మాటలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు, సమస్యలు, సంఘర్షణలు ఏవైనా సరే ధైర్యంగా ఎదుర్కొని ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అనే ఒక ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. జీవితం ఒక వరం, దాన్ని గౌరవించాలి. ఉన్నది ఒక్కటే ఈ జీవితం, బతికి సాధిద్దాం, ఆనందంగా గడుపుదాం, అందమైన జీవితాన్ని ఆస్వాదించుదాం.
1: ఇంతవరకు శ్రోతలు ఉదయ తరంగిణి కార్యక్రమంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఉన్నది ఒకటే జీవితం, బతికి సాధిద్దాం, శ్రీ పోగు అశోక్ గారి ప్రసంగం విన్నారు.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడెలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
1: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం పేరు చిరునవ్వుతో. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం మణిశర్మ.

ఇంతటితో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో పూర్ణచందర్ బృందం అందించిన జానపద గీతాలు వింటారు.

0: ఇంతవరకు శ్రోతలు జానపద సంగీత కార్యక్రమంలో పూర్ణచందర్ బృందం అందించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: సందర్భం ఏదైనా
2: శుభకార్యం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నా ఇష్టం ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట, గీత రచన ఎంకే బాలాజీ, సంగీతం చక్రి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్రసీమలో తర్వాత పాట మిస్టర్ బచ్చన్. ఈ చిత్రం కోసం శ్రీరామ్ చంద్ర, సమీరా ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం మిక్కీ జే మేయర్.

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: కొత్త జంట ఈ చిత్రం కోసం హరిచరణ్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం జేబీ.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: నాని ఈ చిత్రం కోసం హరిహరన్ హరిణి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమలో తర్వాత పాట శశి. ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన చంద్రబోస్ గీతం సంగీతం అనిల్ చిలువేరు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1

0: 9950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం జాజిమల్లి చిత్రం కోసం మల్లికార్జున్ ఆలపించిన పైడిశెట్టి శ్రీరామ్ గీతం. సంగీతం బేరి ఉమామహేష్.

0: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: ఆజాద్ ఈ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి ఆలపించిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్న ఆ పాట సీనుగాడి లవ్ స్టోరీ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర హరిని పాడిన పాట. గీత రచన వనమాలి, సంగీతం హరీష్ జయరాజ్.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. ఇప్పుడు వినండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు.
1: సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు తెలంగాణ శాసనసభ నాలుగవ రోజుకు చేరుకుంది. ప్రశ్నోత్తరాల అనంతరం తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగవ సవరణ బిల్లు 2026ను మంత్రి దనసరి అనసూయ సీతక్క సభ ముందు ఉంచుతారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలో ఈ బిల్లుపై చర్చించి ఆమోదం కోసం ప్రవేశపెడతారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, చట్టసభలు నడవకుండా అడ్డుకోవడం సరికాదని, తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. గడియల పాలనకు, దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. దాదాపు 80 ఏళ్ల క్రితమే దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆమె జంగ్ సైరన్ మోగించారని గుర్తు చేశారు. సమ్మక్క, సారక్క, చాకలి ఐలమ్మ వంటి

వీర మహిళల స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని సీఎం తెలిపారు. సముద్ర సమిష్టి భద్రత, సమృద్దికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయం లేని సముద్ర వాణిజ్య అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. హెచ్ఎండిఏ నిర్వహించిన నియోపోలిస్ గోల్డెన్ మైల్ ఈ వేలాలకు రికార్డు స్థాయి స్పందన లభించింది. కోకాపేటలోని గోల్డెన్ మైల్ సైట్ 1లో 0.70 ఎకరాల ప్లాట్కు ఎకరాకు అత్యధిక బిడ్ 115 కోట్ల రూపాయలుగా నమోదైంది. నియోపోలిస్ లేఅవుట్లోని 4.59 ఎకరాల ప్లాట్ నెంబర్ 17కు ఒకే బిడ్ దాఖలు కాగా అది ఎకరాకు 120 కోట్ల రూపాయలుగా నమోదైంది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. 15వ తేదీన ధ్వజారోహణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తిరుమలకు వచ్చే భక్తులకు దేశంలోనే తొలిసారిగా లైఫ్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయనున్నట్టు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల బీమాను 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారు. ప్రతిరోజు 10 లక్షల లడ్డూలు, 3000 పోలీసులు, 2500 భద్రతా సిబ్బందితో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. మరికొద్ది క్షణాల్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా అత్తారింటికి దారిది చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు ఎం వెంకటేష్ నందిపేట నుండి, రమాదేవి ఫ్రమ్ మల్కాజ్గిరి, సిద్ధులు శారద పూజ మనోజ్, రాజయ్య అమ్మవాయి ఎల్లంకి గ్రామం, జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ గుణ, అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి నుండి రామకృష్ణారెడ్డి ఆర్యన్ శిల్ప హరీష్ కర్ణాటక రాష్ట్రం నుండి వీరందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0400 జత చేసి 2324085239 5959 నెంబర్లకు కాల్ చేసి గట్ హెల్త్ గురించి డాక్టర్ గారిని నేరుగా సమాధానాలు అడిగి తెలుసుకోవచ్చు. గమనిక విన్నారు. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఖుషి చిత్రం నుంచి హేషం అబ్దుల్ వహాబ్ పాడిన పాట శివ నిర్వాణ. సాహిత్యానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. ఈ పాటను వినిపిస్తున్నాం నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రికోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాగ్ విభాస్, విభు. జిబ్లక్ పల్లి నుండి చిక్క, చక్రపాణి, చందన. వీరందరి కోసం ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రోజీతో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ పాట గీతా గోవిందం చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట, అనంత శ్రీరామ్ సాహిత్యానికి గోపీసుందర్ సంగీతం. ఈ పాటను వినిపిస్తున్న భువనగిరి ఆర్బి నగర్ నుండి గుజ్జా బాలకృష్ణ, వినత, అనీష్, సాత్విక మరియు వారి కుటుంబ సభ్యుల కోసం, అలాగే వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ

బండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ బండి శివాజీ జోగ నర్సయ్య గుజ్జేటి ఆనంద్ ఇబ్రహీంపట్నం ఆదిబట్ల నుండి కరాడి గోపికిషన్ ఉమావతి సీను వేణు కృష్ణ వేణి చందు రావూర్ నుంచి నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా గోదావరి గుప్తా రవి రాజు కళ్యాణి ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ శారద శ్రీనిధి అఖిల్ కార్తికేయ వీరందరి కోసం ఈ పాట

0: పడుతుందా లేదా అనేది మన పొట్ట చెప్తుంది. ఇది నీకు పడుతుంది లేదా ఇది నీకు పడట్లేదు, ఇది తిన్నప్పుడు నీ లోపల ఈ క్రియ జరుగుతుంది అని. కానీ మనం దాన్ని ఎప్పుడూ పట్టించుకోం. ఏది తినాలనిపిస్తే అది తినేస్తూ ఉంటాం. కానీ మీ గట్ మీకు ఏం చెబుతుంది అనే విషయాన్ని మీరు వినాలి. ఈరోజు హలో డాక్టర్ కార్యక్రమంలో అదే విషయాన్ని మాట్లాడబోతున్నారు ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085252 2324085353 2955092 నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ గారిని మీ సందేహాలు అడిగి నివృత్తి చేసుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది నేను శైలజ చిత్రం నుంచి పృథ్వీ చంద్ర ఆలపించిన పాట రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. మరి ఈ పాటను వినిపిస్తున్నాం వరంగల్ కాశీబుగ్గ వాస్తవ్యులైన నల్ల సుదర్శన్ సరిత వినయ్ పూజ లోహిత్, అలాగే అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్ అరుణ సద్దానప్ప లింగరాజు యశ్వంత్ సుధీర్, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ రాంప్రసాద్ రామ్చరణ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, మేడ్చల్ డిస్టిక్ నుండి నరసింహమూర్తి రేవతి అభిరామ్ నిత్యాంజలి, వీరందరి కోసం నేను శైలజ చిత్ర నుంచి ఈ పాట

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు లౌక్యం చిత్రం నుంచి ధనుంజయ్ రమ్య బెహ్రా పాడిన పాట వచ్చేస్తుంది. రామజోగే శాస్త్రి సాహిత్యానికి అరూప్ రూబెన్స్ సంగీతం. ఈ పాటని వినిపిస్తున్న నిర్వాణ్, నిక్షిత్, గిరిజ, సాయినాథ్ వీరు ములకపల్లి నుంచి మనకు మెసేజ్ చేశారు. అలాగే రాయగిరి విలేజ్ నుండి మాదాసు సత్యనారాయణ కవిత, అలాగే చంటి, చందన, జయంత్, మాన్యత వీరు లాల్ దర్వాజా నుంచి మనకు మెసేజ్ చేశారు. వీరందరి కోసం ఈ పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా కీ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది కెమెరామాన్ గంగతో రాంబాబు సినిమా నుండి నరేంద్ర గీతామాధురి పాడిన పాట, భాస్కర్ పట్ల సాహిత్యానికి మణిశర్మ సంగీతం. మరి ఈ పాటను వినిపిస్తున్నాం అర్బన్ కాలనీ శ్రోతలైనటువంటి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్ కోసం, అలాగే విద్వాన్ వరలక్ష్మి, వేదవతి, వాసు, వాసుదేవ, రాధిక, వెంకట్, తేజ, సృజన, చందన్, ఆర్కే బీచ్ రోడ్, వైజాగ్ నుండి, నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, కొండ, పవన్ కుమార్ ఓల్డ్ అల్వాల్ నుంచి కోరుతున్నారు, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈ రోజు అంశం ఏంటంటే, మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ అనే అంశం గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085252 2324085853 2955092 నెంబర్లకు కాల్ చేసి గట్ హెల్త్ గురించి మీకేమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఆర్ఎక్స్ 100 చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. చైతన్య ప్రసాద్ సాహిత్యానికి చైతన్ భరద్వాజ్ సంగీతం. మరి ఈ పాటను వినిపిస్తున్నాం వరంగల్ శ్రోతలైనటువంటి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. వీరు వరంగల్ వాస్తవ్యులు. నిజామాబాద్ నుండి నిహారిక, అరుణ, రాజేందర్. అదే నిజామాబాద్ జిల్లా నుండి ఉమ్మడ నుండి దివాకర్, విమల, యష్ణ, త్రివోద. నిజామాబాద్ నుండి ఎంఏ వహీద్ రుమాని, డాక్టర్ మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫసీ, మహమ్మద్ జునేద్, మహమ్మద్ జుబేర్, మహమ్మద్ ముఖ్రం, మహమ్మద్ నోమాన్, మహమ్మద్ ఫర్ఖాన్, మహమ్మద్ జాకిర్, మహమ్మద్ ఫజిల్ కోసం మీ అందరి కోసం ఈ పాట.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ లో పుష్ప 2 చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను వినిపిస్తున్నాం చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల కోసం. అలాగే సాఫియా, అథియా, ఫారూక్, అర్హాన్ సంతోష్ నగర్ నుండి. నిజామాబాద్ జాన్కంపేట్ నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్,

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఇరుముడి చిత్రం నుంచి హేషం అబ్దుల్ వహాబ్ సాధికా పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. ఈ పాటను వినిపిస్తున్నాం మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగరౌజ్ నుండి, రాజశేఖర్ రెడ్డి అదోని మండలం నుండి, కేసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బి సదానంద్ గౌడ్, సత్యమ్మ శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి నయోమి మహాలక్ష్మి సంతోష్ గౌడ్, మాధవి వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ సౌందర్య, తుకారాం గేట్ నుండి గోపీనాథ్ పల్లవి, కుశల్ కుమార్ రాజ్కుమార్, కొమ్మాల గ్రామం నుండి ఊరగొండ సాంబయ్య, మహమ్మద్ ఖలీల్, తిరుమలేష్, గడ్డం సాంబయ్య, ఈర్ల వెంకటనారాయణ, పొన్నం వంశీ, పిట్టల సాంబయ్య, కొమ్మడి రాజేష్, బుగ్గల సాంబయ్య, కన్నబోయిన ప్రవీణ్, రాజుపోయిన రాజు, చిట్టె కుమార్, వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా ట్రిపుల్ ఆర్ చిత్రం నుండి ప్రకృతి రెడ్డి పాడిన పాట సిద్ధాల అశోక్ తేజ సాహిత్యానికి ఎంఎం కిరవాణి సంగీతం కోరిన శ్రోతలు రవి అన్నవరం నుండి ఈశ్వర్ విక్రమ్ భాగ్యశ్రీ బుజ్జాయి సహేజ్ సత్యవతి శ్రీధర్ రాజేశ్వరి సంపూర్ణ వేణు అమోఘ్ అక్షర చాణక్య వనజ మధు వంశీ సౌమ్య వీరందరూ టెక్సాస్ యుఎస్ఏ నుండి కోరారు. వీరందరి కోసం ఈ పాట

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ శాసన మండలి సమాపేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే అసెంబ్లీలో స్పీకర్, శాసన మండలిలో చైర్మన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆయా అంశాలపై సంబంధిత మంత్రులు సమాధానాలిస్తున్నారు. సికింద్రాబాద్ కాజీపేట మధ్య మల్టీ ట్రాకింగ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 2,418 కోట్ల రూపాయలతో 110 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ లైన్ వల్ల రైళ్ల ట్రాఫిక్ తగ్గి సమయపాలన మెరుగుపడ్డంతో పాటు సంవత్సరానికి 9.83 మిలియన్ టన్నుల సరుకు రవాణా అదనంగా సాధ్యమవుతుంది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంలో వయోపరిమితిని రాష్ట ప్రభుత్వం మరో 3 ఏళ్లు పెంచింది. ఇప్పటికే జీవో నెంబర్ 87/122 ద్వారా 7 ఏళ్లు పెంచగా, తాజాగా జీవో నెంబర్ 129 ద్వారా అదనంగా 3 ఏళ్లు సడలింపునిచ్చినట్టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కానిస్టేబుల్ తత్సమాన పోస్టులకు ఈ సడలింపు వర్తిస్తుంది. అర్హులైన అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 16వ తేదీలోపు సమర్పించాలని బోర్డు కోరింది. ఆయుష్ విద్యార్థుల స్టైఫండ్లను తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహను కలిసి ఆయుష్ విద్యార్థులు, డాక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో స్టైఫండ్ పెంచలేదని, ఇప్పుడు అల్లోపతి మెడికోలతో సమానంగా పెంచడం సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశ గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు, గతంలో ఫీజులు చెల్లించలేని విద్యార్థులు కూడా సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు చెల్లించాలని సూచించింది. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలను నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:04. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే ప్రసన్న. సాహిత్యంతో పాటకు ప్రాణం పోసి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలు కీర్తించేలా చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన కలం నుంచి జాలివారిన పాట మధురామృతమే. తెలుగు పాటకు సిరివెన్నెల అద్దారైన సినీ గీత రచయిత మన సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మాట్లాడుకుందాం. ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో ఆయన కలం నుంచి జాలివారిన పాటలు వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ఆదిభిక్షపు వాడినేమి కోరేది అంటూ అతని దగ్గర బూడిది తప్ప ఏముందని తొలి సినిమాలోనే వైరాగ్యాన్ని కూడా తన కలంలో పలికించారు సిరివెన్నెల. అర్థవంతమైన పాటలు రాయడంలో సిరివెన్నెలది అందవేసిన చెయ్యి. నిగ్గతీసి అడుగు అంటూ జనాన్ని చైతన్యవంతం చేసే ఎన్నో పాటలు ఆయన కల నుంచి పురుడుపోసుకున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి. కళా తపస్వికే విశ్వనాథ్ అందించిన తొలి అవకాశాన్ని ఆసరాగా చేసుకుని తెలుగు సినిమా పాటకు కొత్త సబగులు అద్దారు సీతారామ శాస్త్రి. సందర్భం ఎలాంటిదైనా తన సాహిత్యంతో ఆ పాటకు వన్న తీసుకొచ్చేవారు. భరతవేదముగా నిరతనాట్యముగా కదిలిన పదమది ఈసా అంటూ ఆయన కలం కదిలితే నర్తించే పాదంతో పాటు ఈశ్వరుని కూడా నాట్యం చేయించేవారు సిరివెన్నెల

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. విధాత తలపున ప్రభవించినది సిరివెన్నెల గీతం. అందుకే దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమ ఆయన పాటల సవడి మధ్య ఆదమరిచి హాయిగా నిద్రపోతోంది. సినీ సంగీత హృదయాలు ఆ గీతాల్లో తమ జీవితాలను, జీవన గమ్యాలను వెతుక్కుంటున్నాయి. సిరివెన్నెల గీతమంటే ప్రతి ఇంటా అదొక సుప్రభాత గీతం సంగీతం. రోజులో ఏదో ఒక క్షణంలోనైనా ఆయన పాట వినిపించని ఇల్లు తెలుగునాట ఉండదంటే అతిశయోక్తి కాదు. అది సిరివెన్నెల కలం మెరుపు. అక్షరాలతో అందమైన పాటలు, పూదండలు కట్టి తెలుగు భాషకు నీరాజనాలు అందించిన వారు సిరివెన్నెల. తూటాల్లాంటి మాటలను బాణీలుగా పేర్చి అచేతనమైపోతున్న సమాజాన్ని తట్టిలేపిన గీతాలు ఆయన కలం సొంతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం సిరివెన్నెల గురించి. క్లాసు రూమ్ లో తపస్సు చేయట వేస్ట్రా గురు అంటూ కాలేజీ యువకుడిగా సందడి చేసిన, జాణవులే నెరజాణవులే అంటూ పడుచు పిల్లలతో మెలోడీ ఆటలాడించిన సిరివెన్నెలకే సొంతం అక్షరాలను ఆయుధాలుగా మలిచి సమాజానికి పట్టిన నిర్లక్ష్యపు నిద్రమత్తును వదిలించిన వారాయన. మెలోడీ, క్లాస్, మాస్, రాక్, అచ్చదెనుగు సాంప్రదాయ గీతం ఇలా పాట ఏదైనా సరే సిరివెన్నెల చేతుల పడితే వెండితెరపై పండు వెన్నెలు కురిపించాల్సింది. అదే ఆయన ప్రత్యేకత.

తన సినీ ప్రస్థానంలో దాదాపు 100కు పైగా సినిమాల్లో వేలాది పాటలు రాసిన పాటల మాంత్రికుడు సిరివెన్నెల పాట పాటకు తన ఆలోచన రూపాన్ని కలం పదును పెంచుకుని చక్కటి గీతాలు రాస్తూ తెలుగు సినిమా సాహిత్య స్థాయిని పెంచారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. తన పాటల ప్రయాణానికి వీడ్కోలు పలుకుతూ జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అంటూ గగనానికి పయనమైన ఆయన రచించిన పాటలు ఎప్పుడూ శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి.

0: केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया कनेक्टेड इंडिया एम्पावर्ड फाइनेंस बिल्डिंग ट्रस्टेड डिजिटल इंफ्रास्ट्रक्चर फॉर द एआई इकोनॉमी विषय पर आयोजित सत्र को संबोधित करेंगे। भारतीय रिजर्व बैंक के गवर्नर संजय मल्होत्रा, सेबी के अध्यक्ष तुहिनकांत पांडे, यूआईडीएआई के पूर्व अध्यक्ष नंदन निलेकणी और एसबीआई के अध्यक्ष सीएस शेट्टी भी आज महत्वपूर्ण सत्रों को संबोधित करेंगे। प्रार्थना, आकाशवाणी समाचार, मुंबई।
1: इस्माइली मुस्लिम समुदाय के 50वें इमाम प्रिंस रहीम आगा खान पंचम अपनी पहली भारत यात्रा पर कल नई दिल्ली पहुंचे। भारतीय प्रतिनिधिमंडल ने उनका स्वागत किया। प्रिंस रहीम आगा खान आज उपराष्ट्रपति से बातचीत करेंगे। दिल्ली में अपने प्रवास के दौरान आगा खान राष्ट्रपति द्रौपदी मुर्मू और प्रधानमंत्री नरेन्द्र मोदी से भी मुलाकात करेंगे। वे गृहमंत्री अमित शाह और विदेश मंत्री डॉ एस जयशंकर से भी मिलेंगे। नेपाल में आई भीषण बाढ़ के मद्देनजर भारत ने मानवीय सहायता तेज करते हुए 130 टन से अधिक राहत सामग्री भेजी है। भारत ने खोज, बचाव और फॉरेंसिक अभियानों में सहयोग के लिए 54 विशेषज्ञ कर्मियों को भी तैनात किया है। नेपाल स्थित भारतीय दूतावास ने कल बताया कि 35 टन राहत और बचाव सामग्री लेकर भारतीय वायुसेना का 8वां विमान काठमांडू पहुंचा। तमिलनाडु में मदुरंतकम और धरपुरम आरक्षित विधानसभा सीटों के लिए उपचुनाव 6 अक्टूबर को होगा। नामांकन दाखिल करने की अंतिम तिथि इस महीने की 16 तारीख है। नामांकन वापस लेने की अंतिम तिथि 19 तारीख है। महिला एशिया कप क्रिकेट के पहले सेमीफाइनल में आज भारत का सामना बांग्लादेश से होगा। ये मैच शाम 8 बजे दुबई अंतर्राष्ट्रीय क्रिकेट स्टेडियम में खेला जाएगा। वहीं दूसरे सेमीफाइनल में कल श्रीलंका और पाकिस्तान आमने सामने होंगे। घरेलू शेयर बाजार के प्रमुख सूचकांक आज दोपहर के कारोबार में गिरावट दर्ज की गई। ताजा समाचार मिलने तक सेंसेक्स 43 अंक गिरकर 74,722 जबकि निफ्टी 21 अंक गिरकर 23,411 पर था। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05 శ్రోతలకు గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ, దీని గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324 0852, 2324 0853, మరో నెంబర్ 2955 0923. ఈ నెంబర్లకి కాల్ చేసి గట్ హెల్త్ గురించి, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి నేరుగా డాక్టర్ సుజిత్ గారితో మాట్లాడొచ్చు.
3: ప్రగతి ప్రధాన సాగిపోమని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
4: ఉదయతార.
3: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
4: ఈ అభ్యుదయతార.
3: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
4: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
4: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
3: FM 102.8 MHz పై
4: మీట్ ద స్టార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8. ఉన్నది ఒకటే జిందగీ. ఆ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలి, సమస్యలను ఎదుర్కొని ముందుకెళ్లాలి. మనం పుట్టినప్పటి నుంచి లైఫ్ లో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటాం కదా. కానీ వచ్చిన సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఎలా పరిష్కరించుకోవాలి అనేది తెలిసుండాలి. చిన్న చిన్న విషయాలను మనసుకు తీసుకుని లేనిపోని నిర్ణయాలు తీసుకుంటున్నారు కొంతమంది. అంతేకాదు, చిన్నపాటి విషయాలకి ఆత్మహత్యల వరకు వెళ్లి నిండు జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే.

ఓడిపోవడం తప్పు కాదు, విజయానికి అది ఓ మెట్టు మాత్రమే. కానీ మారుతున్న కాలానికి తగ్గట్లుగా పరుగులు తీయలేక కొంతమంది ఆర్థిక, వ్యక్తిగత, మానసిక ఇలా ఎన్నెన్నో కారణాలతో తనువు చాలిస్తున్నారు. అయితే బతికి సాధించుకోవాలని ఆత్మహత్యతో ఏ ప్రయోజనం లేకపోగా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితాలను అంధకారంలోకి నెడుతోంది. ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య సహకారంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన 2003 నుంచి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా నిర్వహిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రతి ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే

0: కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు 50.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. అధ్యయనాల ప్రకారం ఎవరైతే తాను ఇక బతకడం వేస్ట్ అని పదే పదే ఆత్మహత్య గురించి మాట్లాడతారో, తమకు తామే హాని చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వారిలో ఆత్మహత్య ఆలోచనలుంటాయట. ఇలాంటి ఆలోచనలో ఉన్నవారు ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఏది శాశ్వతం కాదు కదా, అవన్నీ దాటుకుని మీరు ఇక్కడ దాకా వచ్చారు. అదే విధంగా ఈ రోజు మీరు అనుభవిస్తున్న కష్టం కూడా శాశ్వతం కాదు, అది కూడా జస్ట్ ఒక పాసింగ్ క్లౌడ్. తప్పకుండా అది కూడా తొలగిపోతుంది, మళ్లీ మీ జీవితం పూదోటగా మారుతుంది కదా. మరి చిన్న లాజిక్ ని ఎలా మిస్ అవుతున్నారు ఒక్కసారి ఆలోచించండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జపాన్ యుద్ధ విమానాలు అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుసంధానత, పెట్టుబడులు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ పురోగతి సాధించడం పట్ల డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ అభినందనలు తెలిపారు. ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది ఇండో పట్ల ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత నెలలో న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజీరో కోయిజుమితో జరిగిన చర్చల ఫలితమే ఈ పరిణామమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వీర్ గార్డియన్ వంటి విన్యాసాల రూపంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదిత చట్టం రూపొందుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ దానికి నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు

0: దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్టాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్ కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు.
1: ఢిల్లీ से ముంబై, ముంబై से చెన్నై, చెన్నై से కోల్కతా, కోల్కతా से వాపస్ ముంబై, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है, तो करीब करीब 2000 किलोमीटर ऐसे हैं जो ऑलरेडी 4 लाइनिंग हो चुके हैं.
0: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరెస్ ఆదివారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచంలో మారుతున్న బహుళ ధృవ వాస్తవాలను ప్రతిబింబించడంలో బ్రిక్స్ పాత్రకు ఆయన మద్దతిస్తారని గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిలకడైన వృద్ది, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు జీ జిన్ పింగ్ తో సహా ఇతర నాయకులతో గుటెరెస్ ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించనున్నట్టు దుజారిక్ తెలియజేశారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గోవాలో 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, మౌలిక సదుపాయాలు బాగున్న చోట మూలధన పెట్టుబడులు వస్తాయని, మూలధన పెట్టుబడులు ఉన్న చోట ఉపాధి సృష్టించబడుతుందని చెప్పారు. గోవాలో అనేక హైవే, వంతెనలు, ఫ్లైఓవర్, పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలు విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన్ను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్దారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు.
2: $100,000, which is probably barely $1,000, but which means a lot for a woman who didn't earn anything until then, has now exceeded about 30 million, whose personal income is over $100,000.
0: WHO Director General Dr. Tedros Adhanom Ghebreyesus ఢిల్లీలో జరిగిన ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కలుసుకున్నారు. ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ సాధించిన ఆరోగ్య పురోగతికి డాక్టర్ టెడ్రోస్ నడ్డాను అభినందించారు. గర్భధారణ నుంచి కౌమార దశ వరకు తల్లులు, పిల్లలకు అండగా నిలుస్తూ ప్రజల చెంతకే ఆరోగ్య సంరక్షణ చేరవేస్తున్న ఆశా కార్యకర్తలు భారత్ లో ఒక శక్తివంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. విస్తరించిన వ్యాధి నిరోధక టీకాలు, సంస్థాగత కాన్పులు 78% నుంచి 93% పెరగడం వల్ల మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టడానికి దోహదపడుతున్నాయని డాక్టర్ టెడ్రోస్ అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు పరమ్వీర్ చక్ర గ్రహీత, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 1965 నాటి భారత్ పాకిస్తాన్ యుద్దంలో అబ్దుల్ హమీద్ సాటిలేని ధైర్య సాహసాలను, అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేశారని బిర్లా కొనియాడారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003

0: 3 నుంచి ఐఏఎస్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ రోజును చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ మానవతా సహాయాన్ని ముమ్మరం చేసింది. గాలింపు, రక్షణ, ఫోరెన్సిక్ ఆపరేషన్లకు మద్దతుగా 130 టన్నులకు పైగా సహాయ సామగ్రిని అందించడంతో పాటు 54 మంది నిపుణులైన సిబ్బందిని నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత, పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృత

0: ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చున్న కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: FM 102.8 MHz పై
2: మీట్ ద స్టార్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మాతిఫణి కుమార్. ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఆర్టీఏ అమల్లో విధానపరమైన ఏకరూపత సాధించి పారదర్శకత జవాబుదారితనాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంలో వయోపరిమితిని రాష్ట ప్రభుత్వం మరో మూడేళ్లు పెంచింది. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి నాలుగో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లుపై శాసనసభలో ఈరోజు చర్చ కొనసాగనుంది. 22A నిషేధిత భూముల అంశంపై చర్చకు బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా ఉభయ సభలు ఈరోజు ఉదయం ప్రారంభం కాగానే అసెంబ్లీలో స్పీకర్ మండలిలో చైర్మన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. తెలంగాణ శాసనసభ నాలుగో రోజు సమావేశాల ప్రశ్నోత్తరాల్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశారు. ఏఏఎస్ 153 ప్రమాణాల ప్రకారం బస్సుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి కాదని, ప్రస్తుతం కార్పొరేషన్ నడిపే ప్రీమియం ఎలక్ట్రిక్ బస్సుల్లోనే ఇవి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీ భూములను ప్రభుత్వానికి ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే సంస్థ ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాతే కొత్త బస్టాండ్ల నిర్మాణం చేపడతామన్నారు. శాసనమండలిలో దివ్యాంగుల పెన్షన్ల మంజూరుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. రాష్టంలో ప్రభుత్వం ప్రస్తుతం 4,66,351 మంది వికలాంగ పెన్షన్లు అందిస్తోందని, కొత్తగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా ఇప్పటి వరకు 123,199 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇవి వెరిఫికేషన్ ప్రక్రియలో ఉన్నాయని, ఛాతస్థాయి పరిశీలన పూర్తయ్యాకే పరిష్కరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో అనర్హులకు మంజూరైన పెన్షన్లను గుర్తించి తొలగిస్తున్నామని, అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీఐ అమల్లో విధానపరమైన ఏకరూపత సాధించి పారదర్శకత జవాబుదారితనాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని అస్కీలో ఎన్ఎఫ్ఐ సీఐ తెలంగాణ సమాచార కమిషన్ నిర్వహిస్తున్న 2 రోజుల జాతీయ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ సమాచారం ప్రజల ఆస్తి అని, దాన్ని సకాలంలో అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిష్కార సంఖ్య కాదు, పాలనలో పెరిగిన పారదర్శకతే విజయానికి కొలమానమని అన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ అకౌంట్ను షాట్గా చూపి సీఎం సభలో మాట్లాడారని, అకౌంట్ను నడిపేది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. ఫేక్ అకౌంట్లో పోస్ట్ చేసిన అంశాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో చదవటం దౌర్భాగ్య పరిస్థితి అని, దీనిపై తెలంగాణ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చట్టసభలు నడవకుండా అడ్డుకోవడం సరికాదని,

0: తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉందని వ్యాఖ్యానించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగటం భారత ప్రజాస్వామ్య గొప్పతనమేనని, తన జీవితంలో ఏనాడు అసెంబ్లీ వెల్లోకి అడుగుపెట్టలేదని, సమావేశాలకు ఒకరోజు కూడా గైర్హాజరు కాలేదని తెలిపారు. ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ వ్యవస్థలపై అనవసర విమర్శలు తగదని పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంలో వయో పరిమితిని రాష్ట ప్రభుత్వం మరో 3 ఏళ్లు పెంచింది. ఇప్పటికే జీవో నెంబర్ 87, 122 ద్వారా 7 ఏళ్లు పెంచగా, తాజాగా జీవో నెంబర్ 129 ద్వారా అదనంగా 3 ఏళ్లు సడలింపునిచ్చినట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీస్ అగ్నిమాపక జైళ్లు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కానిస్టేబుల్ తత్సమాన పోస్టులకు ఈ సడలింపు వర్తిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణ నివాళులర్పించారు. గడీల పాలనకు దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మని కొనియాడారు. దాదాపు 80 ఏళ్ల క్రితమే దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆమె జంగ్ సైరన్ మోగించారని గుర్తు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYD ను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భారతలక్ష్మి ఆకాశవాణితో చెప్పారు.
1: ఈ నెల 12వ తారీఖున మన జిల్లా కోర్టులో గాని ఆర్మూరు బోధన కోర్టులో డిస్టిక్ వైడ్ గా కూడా లోకాదాలత్ నిర్వహించడం జరుగుతా ఉంది. దానిలో సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కానీ ప్రీ లిటిగేషన్ కేసెస్ కానీ అన్ని కూడా మనం సెటిల్ చేయడం జరుగుతా ఉంది. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము.
0: ఈ నెల 12వ తేదీన జనగామ జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ వైస్ చైర్పర్సన్ బి ప్రతిమ తెలిపారు. క్రిమినల్, కుటుంబ తగాదా, డబుల్ రికవరీ, యాక్సిడెంట్, చిట్ ఫండ్, ఎలక్ట్రిసిటీ, చెక్ బౌన్స్ తదితర కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తదితరులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గుండు సుధారాణి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని హన్కొండ జిల్లా న్యూ సాయంపేట జంక్షన్లో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ సిరిసిల్ల పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టరేట్తో సహా పలు ప్రాంతాల్లో కూడా చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలను నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగ మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. జీవించి సాధించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సైకాలజిస్ట్ కె పూర్ణం చందర్ సూచించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ మైండ్ కేర్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో కార్మికులకు గ్రూప్ కౌన్సిలింగ్ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా బావాయిపల్లిలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ ఆకస్మికంగా పర్యటించి అభివృద్ది పనులను పరిశీలించారు. వీబీసీ రామ్జీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఫామ్ ఫండ్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 క్విజ్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రిన్సిపాళ్లు, ప్రధాన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి ముండయ్య సూచించారు. సంగారెడ్డి జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఎస్పీ పరిశోష్ పంకజ్ తో కలిసి నిర్వహించిన సమాపేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేలా అవగాహన కల్పించాలన్నారు.

0: మహిళలు చిన్నారుల పోషణ స్థాయిని మెరుగుపరిచేందుకు ఈ రోజు నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు పోషణ్ మాహ్ 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ప్రేమీల తెలిపారు. ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పర్యాటక చారిత్రక ప్రాంతాలపై ఉత్తమ రీల్స్ వ్యూస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పొలాల అమావాస్య పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. 3 నెలల పాటు పొలం పనులు చేసి అలసిపోయిన ఎడ్లకు ప్రత్యేక అలంకరణ చేసి ఆలయాల చుట్టూ ప్రదర్శనలు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాల వారీగా అధికార ప్రతినిధులను నియమించింది. మొత్తం 26 మంది నేతలను వివిధ జిల్లాలకు అధికార ప్రతినిధులుగా పీసీసీ నియమించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఆర్టీఏ అమలులో విధానపరమైన ఏకరూపత సాధించి పారదర్శకత జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకంలో వయో పరిమితిని రాష్ట ప్రభుత్వం మరో 3 ఏళ్ల పాటు పెంచింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20. వెల్కమ్ టు షో టైమ్.
2: తింటికి తప్ప
3: దిగిడి దిగిడి
2: తింటికి తప్ప
3: తింటికి తప్ప
2: దిగిడి దిగిడి
3: తింటికి తప్ప

శ్రోతలకి మరోసారి గుర్తు చేస్తున్నా, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085 2 3 మరో నెంబర్ 2955092 ఈ నెంబర్లకి ఫోన్ చేసి గట్ హెల్త్ గురించి, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి నేరుగా డాక్టర్ సుజిత్ గారితో మాట్లాడచ్చు ఈ మధ్యాహ్నం 2:15. మీరు వింటున్నారు షో టైం. షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, సముద్రాలలో అన్నిటికన్నా చాలా ఉప్పగా ఉండే సముద్రం పేరేంటి? క్వశ్చన్ మరోసారి, సముద్రాలలో అన్నిటికన్నా చాలా ఉప్పగా ఉండే సముద్రం పేరేంటి? ఆన్సర్ చేయండి 0402324085 2 నెంబర్కి, వాట్సాప్ మెసేజ్ చేసేయండి.

షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, సముద్రాలలో అన్నిటికన్నా చాలా ఉప్పగా ఉండే సముద్రం పేరేంటి అని. చాలా మంది ఆన్సర్ చెప్పారు, చాలా ఈజీ క్వశ్చన్ అడిగేశాను కదా. ఆన్సర్ వచ్చే మృత సముద్రం. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు దోనాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, అలాగే నందిపేట నుంచి నరేష్, రాజన్న సిరిసిల నుంచి పోలేపల్లి శ్రీనివాస్, ఉమ్మడి నుంచి దివాకర్, బెల్లంపల్లి నుంచి సంతోష్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, మోతీనగర్ నుంచి శివబాబు, గజ్వేల్ నుంచి శేర్ల వెంకటేష్.

మీరు విన్నారు షో టైమ్. షో టైమ్ లో సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను, 2024 లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? క్వశ్చన్ మరోసారి, 2024 లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? ఆన్సర్ చేయండి 0402324085.

మీరు వింటున్నారు షో టైం. షో టైం లో సెకండ్ క్వశ్చన్ అడిగాను కదా, 2024 లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయని. ఆన్సర్ వచ్చి ప్యారిస్. ఫ్యాన్స్ చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కుక్కట్పల్లి నుంచి శేషు, కామారెడ్డి నుంచి సరస్వతి, హైదరాబాద్ నుంచి సుభాషిణి, వనసలిపురి నుంచి దోనాల బాలరాజు, పుట్టపాక నుంచి భావని వెంకట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, నెమ్మది నుంచి పున్న వెంకటేశం, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, పెడనా నుంచి కనకారావు, హుజూరాబాద్ నుంచి గట్టన్న, అంకుశాపురం నుంచి దోనాల సుదర్శన్, నిర్మల్ నుంచి సాయి, అనంతపురం నుంచి నాగార్జున, వెల్లుల నుంచి జాప భూమేశ్వర్, సుల్తాన్ షాహి నుంచి కవిత, పుట్టపాక నుంచి తిరుమలయ్య, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, నిజామాబాద్ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, నల్గొండ నుంచి ఉపేంద్రాచారి, ఇంకా అలాగే ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా నిజామాబాద్ నుంచి జనకంపేట నుంచి చిలుకా నారాయణ, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, హుజూరాబాద్ నుంచి యువరాజ్ రెడ్డి, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, పులిపాటి వెంకటేష్, మహబూబ్ నగర్ నుంచి హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం, కనాజిగూడ ఇందిరానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.

షో టైమ్ లో లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. 2026 ఫిఫా వరల్డ్ కప్ లో ఎన్ని జట్లు పోటీ పడ్డాయి? ఆన్సర్ చేయండి 0402324 ఈ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. క్వశ్చన్ మరోసారి, 2026 ఫిఫా వరల్డ్ కప్ లో ఎన్ని జట్లు పోటీ పడ్డాయి?

షో టైమ్ లో లాస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, 2026 ఫిఫా వరల్డ్ కప్ లో ఎన్ని జట్లు పోటీ పడ్డాయని, 48 అనమాట ఆన్సర్ వచ్చి. ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎద్దుమల నుంచి బాలకృష్ణ, హైదరాబాద్ నుంచి రంగా, ఆర్మూర్ నుంచి రాధా, వనసిలిపు నుంచి దోనాల బాలరాజు, కడప నుంచి దస్తగిరి, బెల్లంపల్లి నుంచి వెంకన్న, మైలారం నుంచి రతన్, ఆళ్లగడ్డ నుంచి పోలయ్య, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, చక్రంపల్లి నుంచి నిహారిక, హుజూరాబాద్ నుంచి మయూరి, వడియంపేట నుంచి నాగార్జున, గీతానగర్ నుంచి జోడపు నాగేశ్వరరావు, గుంటూరు నుంచి శివదాసు, బంజారాహిల్స్ నుంచి ఎస్కే జాని, హుజూరాబాద్ నుంచి ఎర్రన్న, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి నరహరి, నిజామాబాద్ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, అలాగే శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, నర్సంపేట నుంచి బాలకృష్ణ,

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15. ఎస్ఆర్గా హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. ఇవాళ కార్యక్రమంలో మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-2424852, 2324-0853, మరో నెంబర్ 2955-0923. ఈ కార్యక్రమానికి అనుసంధానం శ్రీమతి కె నీలిమ.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. గట్ హెల్త్ ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న వినిపిస్తున్న పదం. నిన్న మొన్నటి వరకు వైద్య ప్రపంచం కూడా పెద్దగా పట్టించుకొని ఈ గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం మన శరీరంలో జీర్ణ వ్యవస్థలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడం నుంచి శరీరానికి కావలసిన పోషకాలు గ్రహించడం, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం వంటి అనేక ముఖ్యమైన ప్రక్రియలు ఈ గట్ హెల్త్ ద్వారా జరుగుతాయని ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు అంటున్నారు. సెకండ్ బ్రెయిన్ అని పిలువబడే ఈ గట్ కు మెదడు నుంచి కాళ్ల గోళ్ల వరకు ఎలాంటి సంబంధం ఉంది, మన శరీరంలో ఏ భాగాన్నైనా ప్రభావితం చేయగలదని, శరీరంలో దాదాపు 70% రోగ నిరోధక శక్తిని పెంచడానికి మన పేగులే కేంద్రంగా ఉంటాయని, పేగులు బలహీనపడితే జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి అవకాశం ఉందని డాక్టర్ సుజిత్ కుమార్ గారు అంటున్నారు. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, ఈ గట్ హెల్త్ దెబ్బతినడానికి కారణమేంటి, ఈ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జీవన శైలిని మనం పాటించాలి అనే విషయాలు మనం డాక్టర్ సుజిత్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0404 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నంబర్లకు కాల్ చేసి గట్ హెల్త్ గురించి మీకేమైనా సందేహాలుంటే నేరుగా సుజిత్ కుమార్ గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. నమస్తే డాక్టర్ సుజిత్ గారు.
4: నమస్తే అండి.
3: సుజిత్ గారు, గట్ హెల్త్ అంటే ఏంటి, అసలు ఈ మధ్య ఇంత ప్రాచుర్యంలో ఉండడానికి కారణమేంటి, మన ఆరోగ్యానికి గట్ ఎందుకు ముఖ్యమైంది?
4: బేసిక్ గా గట్ అంటే మనం మౌత్ నుంచి తీసుకొని, నోటి నుండి తీసుకొని, అన్నవాహిక, కడుపు, చిన్న పేగులు, పెద్ద పేగులు, రెక్టం, యానల్ కెనాల్, ఇక్కడ దాకా కూడా మనం గట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఆర్గన్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు లివర్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, ఇవన్నీ కూడా డైజెషన్ కి హెల్ప్ చేస్తాయి, ఎయిడ్ చేస్తాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం గట్ హెల్త్ లో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మారుతున్న ఆహార పద్ధతుల వల్ల ఇప్పుడు ఏది పడితే అది తింటున్నారు, అది హెల్తీయా అన్హెల్తీయా ఆలోచించట్లేదు. అండ్ మారుతున్న జీవన విధానం వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ రావడం వల్ల కూడా ఈ గట్ హెల్త్ అనేది డ్యామేజ్ అవడం చూస్తున్నాము. 10 మందిలో తీసుకుంటే 4 or 5 ఆఫ్ దెమ్ ఆర్ కంప్లైనింగ్ ఆఫ్ అసిడిటీ, ఏదో ఒక కడుపులో గ్యాస్ ప్రాబ్లం అనో, లేదా మలబద్ధకం అనో, లేదా ఈ మధ్యలో 4-10 మందిలో చేసుకుంటే 4లో ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఉంటున్నాయి, ఇవన్నీ ఎక్కడైపోవడం చూస్తున్నాం.
3: అంటే ఇప్పుడు మనము తరచుగా గ్యాస్ అని, కడుపుబ్బరం లాంటి సమస్యలు, అలాగే అసిడిటీ, మలబద్ధకం, విరోచనాలు వంటి సమస్యలు గట్ హెల్త్ ప్రమాదానికి సంకేతం అంటారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం.
4: ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన మెటబలిజం ఎప్పుడు ప్రొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు మంచిగా ఉంటుంది, 6 తర్వాత సన్సెట్ తోని మెటబలిజం తగ్గడం మొదలవుతుంది. ఇప్పుడు మారుతున్న ఆహార లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుంది, చాలా మంది బ్రేక్ఫాస్ట్

0: చేయట్లేదు. లంచ్ కూడా చేస్తే తొందర తొందరలో చేస్తున్నారు. డిన్నర్ మాత్రం వాళ్ళు ప్రాపర్ గా కూర్చొని ఎంత టైం అయినా పొద్దున్నుంచి కష్టపడ్డదానికి ఈవినింగ్ బాగా తిని పడుకుందామని ట్రై చేస్తున్నారు. అయితే మెటబలిజం తక్కువ ఉన్నప్పుడు ఫుడ్ తినడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువైపోవడం చూస్తున్నాం.
1: సుధీర్ గారు, సుజిత్ గారు, ఇప్పుడు గట్ ఆరోగ్యానికి మీరు ప్రధాన కారణాలు చెప్పారు, వీటితో పాటు ఇంకెలాంటి కారణాలు మనం గుర్తించవచ్చు?
0: అలవాట్లు, బేసిక్ గా ఇప్పుడు మందు అలవాటు ఉంది, ఆ మందు వల్ల మన లివర్ ఏదైనా కానీ ప్రాసెస్ అయ్యేది లివర్ నుండే. ఎప్పుడైతే మందు తీసుకుంటున్నారో లివర్ వేరే అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ మందు ప్రాసెస్ చేయడానికి, ఆల్కహాల్ ప్రాసెస్ చేయడానికే మొత్తం ఎఫర్ట్ అంతా పెడుతుంది. ఆల్కహాల్ ఇస్ లైక్ ఏ టాక్సిన్, దాని వల్ల కూడా లివర్ చెడిపోవడం జరుగుతుంది. అదే కాకుండా ఫ్యాటీ లివర్ లాంటి ఇష్యూస్ ఎక్కువ అవడం చూస్తున్నాం. ఇంతకు ముందు ఆల్కహాల్ ఇండ్యూస్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది ఉంది అని అనుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ స్టడీస్ ఏం చూపిస్తున్నాయంటే, కొన్ని రకాల క్రిములు ఎక్కువ అయిపోవడం వల్ల మందు అలవాటు లేకపోయినా కానీ ఈ తీసుకున్న చెడు ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఆ సూక్ష్మ క్రిములు ఆ జీవులు వాటి మీద పనిచేసి చిన్న మోతాదులో ఆల్కహాల్ ని కడుపులోనే ఉత్పత్తి చేస్తున్నాయి. అది మనకి ఇంటాక్సికేషన్ వచ్చే లెవెల్లో ఆల్కహాల్ ఉత్పత్తి అవ్వట్లేదు, కాకపోతే దాని ఎఫెక్ట్ అన్నది లివర్ మీద రావడం, కాలేయం మీద రావడం చూస్తున్నాం. సో ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అన్నది చాలా ఎక్కువైపోవడం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం తినే ఆహారం వల్ల, మన లోపల ఉండే సూక్ష్మ క్రిముల వల్ల వస్తున్నట్టు తెలుస్తుంది.
1: మీరు వింటున్నారు మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ. ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ప్రముఖ జనరల్ సర్జన్ సుజిత్ కుమార్ గారు ఆకాశవాణి స్టూడియోస్ లో మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 ఈ నెంబర్లకు కాల్ చేసి మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ, మీ బాడీలో గట్ హెల్త్ కి సంబంధించి ఏమైనా సందేహాలుంటే నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీ రేడియో సౌండ్ తగ్గియాలండి, కాల్ కట్ అవుతుంది. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, సుజిత్ గారు, ఇప్పుడు పేగుల ఆరోగ్యాన్ని గట్ హెల్త్ అని అంటారని మనం అనుకుంటున్నాం. సో ఈ పేగుల ఆరోగ్యంతో పాటు బాడీలో మిగతా పార్ట్స్ ని ఈ గట్ అనేది ఎలా ప్రభావితం చేస్తుంది?
0: నేను చెప్తాను బేసిక్ గా. ఇప్పుడు పేగుల గురించే మాట్లాడుకుందాం. మనం ఏం తిన్నా అది అరగాలి, అది అరిగిన దాని నుంచి వచ్చిన న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది బాడీలోకి గట్ మ్యూకోజా ద్వారా అబ్జార్బ్ అవుతుంది. సో గట్ మ్యూకోజా బాగా పనిచేస్తున్నప్పుడు విటమిన్ డెఫిషియన్సీస్ రాకుండా, ఐరన్ డెఫిషియన్సీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ మ్యూకోజా డ్యామేజ్ అయిపోతుందో అప్పుడు ఈ అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో ఇప్పుడు విటమిన్స్ అన్నవి బాడీలో కోఎంజైమ్స్ లాగా, అంటే ఏ ప్రక్రియ జరగాలన్నా ఇవి ఉంటే ఆ ప్రక్రియలు జరుగుతాయి, లేదంటే అవి జరగవు. సో ఇవి ఎప్పుడైతే తగ్గిపోతుంది ఉన్నాయో బాడీలో ఉన్న అన్ని ప్రాసెసెస్ కూడా చాలా మటుకు ఆగిపోవడం జరుగుతుంది. సో బాడీ ఒక రకమైన ఒత్తిడికి లోనవుతుంది, ప్రతి అవయవం మీద ఎక్కువ బర్డెన్ అవుతుంది, అవి పనిచేయాలన్నా వాటికి కావాల్సిన ఫ్యూయల్ అన్నది దొరకట్లేదు.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్కారం
0: సార్. నమస్తే అమ్మా.
2: సార్ మా పాప వయసు వచ్చేసి 17 సంవత్సరాలు సార్.
0: ఓకే అమ్మా.
2: తనకు ఏ తిన్నా మోషన్ అవుతుందని భయం ఒకటి, మోషన్ అవుతుందని ఫీలింగ్ ఉంది సార్, ఏం చేయమంటారు?
0: బేసిక్ గా ఇవి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ ఇట్లా ప్రెసెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి పాపది ఐరన్ ప్రొఫైల్ చెక్ చేయించుకోండి. గట్, ఇంకోటి టెన్షన్ ఎక్కువ పడ్డా కానీ గట్ అన్నది డిస్టర్బ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మోషన్ ఫ్రీగా పోలేదంటే ఆ రోజు వాళ్ళ మూడ్ బాగుంటుందా? అస్సలు బాగుండదు. అట్లానే టెన్షన్ పడుతున్నారంటే స్ట్రెస్ అన్నది గట్ మీద ఎఫెక్ట్ చూపెట్టే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెస్ ఇండ్యూస్ గ్యాస్ట్రైటిస్, స్ట్రెస్ ఇండ్యూస్ కోలైటిస్ అన్నది తరచుగా వింటున్నాము. సో కొంచెం టెన్షన్ తగ్గేటట్టు చూసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అది జనరలైజ్ యాంగ్జైటీ లాగా ప్రెసెంట్ అవుతుంది. చాలా మందిలో దాని వల్ల కూడా స్ట్రెస్ పెరిగిపోవడం చూస్తున్నాం. ఐరన్ కరెక్ట్ చేసుకుంటే ఇది బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా కొన్ని రకాల ఫుడ్స్ పడకపోతే, ఇప్పుడు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది, పాలు, పెరుగు, పన్నీర్ ఇవి పడకపోతే కూడా కొంతమందిలో ఇవ్వచ్చు. కొంతమందిలో చపాతీ పడకపోతే, ఇప్పుడు గ్లూటెన్ ఉంటుంది చపాతీలో, అవి పడకపోతే కూడా ఇవి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పాలు, పెరుగు, మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్, చపాతి, మైదాలో కూడా గ్లూటెన్ ఉంటుంది, వీటిని అవాయిడ్ చేయాలి. ఇదే కాకుండా హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి. నాన్ వెజిటేరియన్, ఇప్పుడు నాన్ వెజ్ చాలా మటుకు కల్తీగా దొరుకుతుంది కాబట్టి ఇట్లాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. అండ్ హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయండి. చిన్నప్పటి నుంచి ఏదైతే తిని పెరిగారో వాటికి మీకు జెనెటిక్ అడాప్టబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి.

0: మీ అమ్మ నాన్న తాతలు ఏవైతే తిని పెరిగారో అట్లా ఆ ఫుడ్స్ మాత్రమే పెట్టండి. ఇప్పుడు సడన్ గా ఫుడ్లు చేంజ్ చేయొద్దు, అండ్ ప్యాకెట్లలో వచ్చే ఫుడ్స్ అవాయిడ్ చేయండి.
1: అంటే ఇంకొకటి, కరోనా వ్యాక్సిన్ తర్వాత కూడా ఇది నాకు అనిపిస్తుంది సార్ ఎట్లా అయ్యిందని.
0: అంతకుముందు
1: పాప బాగానే ఉండేది, మంచిగానే తినేది, ఇప్పుడు కరోనా తర్వాతనే ఇవన్నీ చెప్తుంటాను.
0: అవును, ఇప్పుడు కోవిడ్ టైమ్ లో కూడా ఇచ్చిన వ్యాక్సిన్, ఏ వ్యాక్సిన్ అయినా కానీ బాడీని స్ట్రెస్ కి గురి చేస్తుంది. ఆ స్ట్రెస్ అన్నది, కొంతమంది తొందరగా దాని నుంచి బయటకు వస్తారు, కొంతమందికి ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఈ లోపల ఒకవేళ విటమిన్స్ కావాల్సినంత లేవు అంటే దాని ఎఫెక్ట్స్ ఎక్కువైపోవడం చూస్తున్నాం. సో నన్ను అడిగితే ఒకసారి న్యూట్రిషనల్ అసెస్మెంట్ చేయించుకుని ఏమేమి కరెక్షన్స్ కావాలో అన్ని ఇవ్వండి. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఖచ్చితంగా ఒక 4 నెలలు అయితే ఎట్లాగూ పడుతుంది ఫంక్షనల్ స్టెబిలిటీ రావడానికి. సో చూపించుకొని ఒకసారి అన్ని చెక్ చేయించుకోండి, మీ దగ్గరలో ఉన్న మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: నమస్తే.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్, ఇప్పుడు గట్ సమస్యలు ఉన్నట్టు మనం ఎలా గుర్తించాలి? హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రహమతుల్లా.
2: చెప్పండి రహమతుల్లా గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను కొత్తపల్లి మాట్లాడుతున్నా. కొత్తపల్లి సార్.
0: చెప్పండి రహమత్ గారు.
3: సార్ నేను, నాకు ఈ మన మోషన్ ఫ్రీ ఉన్నది, ఫ్రీ అవుతుంది సార్ నాకు.
0: ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ బరువు ఎంత ఉంటారు?
2: హలో సార్, ఇప్పుడు గట్ సమస్యలు ఉన్నట్టు ఎలా గుర్తించాలి సార్? హలో,
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: బొంగి దర్బార్ నుంచి కొండ యాదగిరి మాట్లాడు.
2: చెప్పండి యాదగిరి గారు.
4: బేగులు వస్తాయి, కుదుపు పడదు మేడం.
0: నమస్తే అండి. బేసిక్గా అసిడిటీ లాంటివి ఉంటే, టెన్షన్ ఎక్కువ తీసుకునే అసిడిటీ ఎక్కువ అవుతుంది, ఆహార పద్ధతులు సరిగ్గా లేకపోయినా అసిడిటీ ఎక్కువ అవుతుంది. తినే టైంలో మీరు ఏదైనా తింటే తిన్నది అరుగుతుంది, లేదంటే యాసిడ్ మీ కడుపు మీదే పనిచేసి అసిడిటీ క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఈ తొందరగా తినాలనిపిస్తుంది, కానీ తింటే కడుపు నిండిపోయినట్టు తేనిపులు ఇవన్నీ అవుతుంటాయి. సో ఒక పద్ధతి అన్నది లేదు అని అర్థం. డయటరీ డిసిప్లిన్ ఉండాలి, ఏ టైంకి ఏం తింటున్నారు ఫిక్స్ అయి ఉండాలి. పొద్దున్న టైంలో తినండి, రాత్రి 6:30 తర్వాత సాలిడ్ ఫుడ్ తినకండి. సో ఆహార పద్ధతులు మార్చుకోండి. నేను ఇందాక చెప్పినట్టు పాలు, పెరుగు, చపాతీలు, నాన్ వెజిటేరియన్ ఇవన్నీ కొంచెం ఆపేయండి. తినేది తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినండి, మీకు హెల్ప్ అవుతుంది. కొద్ది వరకు ఏదైనా మందులు వాడాల్సి వస్తే ఒక వారం 10 రోజులు ఏదైనా వాడాల్సి వస్తుంది, మీ డాక్టర్ గారిని సంప్రదించండి.
2: హలో, నమస్తే అండి. మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి రహమతుల్లా గారు. డాక్టర్ గారు, ఇప్పుడు గట్ సమస్యలు ఉన్నట్టు ఎలా గుర్తించాలి?
0: ఇందాక కాల్ చేశారు కదా, అసిడిటీ ఉంది, తిన్నది అరగట్లేదు, ఆర్ తినబుద్ధి అయ్యట్లేదు, కడుపు ఉబ్బరంగా ఉంది, సో ఇవన్నీ మలబద్ధకం ఉంది, ఆర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఆకలి వేయట్లేదు, లేజీగా అనిపిస్తుంది, ఇవన్నీ కూడా దే ఆర్ సైన్స్ ఆఫ్ డిస్టర్బ్డ్ గట్. ఇప్పుడు ఇంకోటి, ఇన్ బ్లోటింగ్ అని తేన్పులు అని అంటున్నారు కదా, సో బేసిక్ గా బైల్ జ్యూస్ అన్నది కాలేయం ఉత్పత్తి చేస్తుంది, అది ఫ్యాట్ డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే గుడ్ క్వాలిటీ బైల్ జ్యూస్ ఉంటుందో డైజెషన్ అనేది కొంచెం కరెక్ట్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనుకున్నాం కదా, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిఫెక్టివ్ బైల్ జ్యూస్ ఫామ్ అవుతా ఉంటుంది. దీని వల్లనే గాల్ స్టోన్స్ ఫామ్ అవ్వడం, పిత్తాశయంలో రాళ్ళు రావడం, ఆ తిన్నది అరగకపోవడం, బ్లోటింగ్ రావడం ఇవన్నీ అవుతాయి. చాలా సార్లు ఫ్యాటీ లివర్ ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు 10 మందిలో తీసుకుంటే 4లో ఫ్యాటీ లివర్ ఉంటుంది. దాన్ని గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్నప్పుడే మనం మందులు తీసుకోవడమో లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడమో ఆలోచించి తినడమో గైడెన్స్ తీసుకుంటే ఇది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. గ్రేడ్ 1 అండ్ 2లో అది మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం దాన్ని అశ్రద్ధ చేస్తామో అది గ్రేడ్ 3కి, ఇంకా సిరోసిస్ కి, ఎండ్ స్టేజ్ లివర్ డిజీజ్ కి వెళ్ళిందంటే అప్పుడు మనం చేసేది ఏమీ ఉండదు, పోను ఇట్లా లాస్ట్ స్టేజ్ కి వెళ్తే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. అందుకే ముందు నుంచి కేర్ఫుల్ గా ఉన్నది బెటర్.
2: హలో,
3: హలో సార్,
2: నమస్తే అండి.
0: నమస్తే, నమస్తే, చెప్పండి.
3: అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను 2 టాబ్లెట్స్ వేసుకుంటే నాకు మోషన్ అవుతాను సార్.
0: ఓకే,
3: అది టాబ్లెట్స్ పేరు చెప్తా సార్ నేను.
0: ఓకే,
3: బైస్కోడిన్, గ్యాస్ట్ రెసిస్టెంట్.
0: ఓకే,
3: ఇవి 2 గోళీలు వేసుకుంటే నాకు మోషన్ అవుతాను సార్.
0: ఓకే, సి బేసిక్ గా
3: ఏంటంటే సార్,

0: అహ్మద్ గారు మీ బరువు ఎంత ఉంటారు?
1: నా బరువు సార్ 65 కేజీ బరువు.
0: 65 అదే. ఒకటేమో మీ వయసు వల్ల పేగుల్లో చలనం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కూర్చున్న ప్లేస్ లో కూర్చుంటే పేగులు కదలవు. సో గంటకు ఒకసారి లేచి ఒక 5 నిమిషాలు నడిచి రండి. ఓకే. రెండోది, మీ బరువుకి మీ కనీసం 3 లీటర్ల నీళ్లు ప్రతిరోజు తాగాలి. ఓకేనా? ఆ నీళ్లు కూడా ఒకటేసారి లీటర్ లీటర్ తాగితే హెల్ప్ అవ్వదు. గంటకు గ్లాస్ లాగా తీసుకోండి. కొంచెం మెటబలిజం అన్నది పెరుగుతుంది, డైజెషన్ కి కూడా అది హెల్ప్ చేస్తుంది. సెల్యులర్ హైడ్రేషన్ అనేది కరెక్ట్ గా ఉంటది. ఇదే కాకుండా మీ మీ బరువుకి మీరు కనీసం 25 నుంచి 30 గ్రాములు పీచ్ పదార్థాలు ప్రతిరోజు తీసుకోవాలి. ఫైబర్ కరెక్ట్, పీచ్ పదార్థాలు, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అవును, ఆకుకూరలు ఎక్కువ తినండి, బీన్స్ అవి ఎక్కువ తినండి. ఇప్పుడు మీరు 30 గ్రాములు మీకు ఫైబర్ రావాలి అంటే మీరు ఎక్కువ శాతం ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి. ఇప్పుడు మీరు పాలకూర 100 గ్రాములు తింటే మీకు వచ్చేది 3 గ్రాములు మాత్రమే ఫైబర్. కాబట్టి ఆలోచించి అన్నం కన్నా కూర ఎక్కువ ఉండాలి, అన్నం తక్కువ కూర ఎక్కువ ఉండేటట్టు చూసుకొని తినండి. బీన్స్ ఎక్కువ తినండి. చెప్పండి చెప్పండి. అది మీరెవరైతే రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవుతున్నారో వాళ్ళనే కన్సల్ట్ అవ్వాలి. మేము మిమ్మల్ని ఎగ్జామిన్ చేయకుండా నేను ఏమి చెప్పడానికి ఉండదు. ఓకేనా? అందుకే మందుల విషయంలో మీరు ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళతోనే కోఆర్డినేట్ చేసుకోండి. మీరు వాటర్ తీసుకోవడం, ఫైబర్ తీసుకోవడం ఇంక్రీజ్ చేస్తే మోషన్ ఆటోమేటికలీ ఫ్రీగా రావడం మొదలవుతే వాళ్లే దాని డోస్ ని తగ్గించేసి ఆపేస్తారు.
2: హలో, నమస్తే అండి. మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: చెవుగాని సోమయ్య, కన్నగట్ల గ్రామం, సూర్యాపేట జిల్లా అండి.
2: చెప్పండి సోమయ్య గారు.
3: ముఖ్యంగా ఈ గట్ సమస్యలు, తర్వాత ఈ ఫ్యాటీ లివర్ లక్షణాలు కొద్దిగా విఫలంగా చెప్తారండి డాక్టర్ గారు.
0: అదే, ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉంది, డిఫెక్టివ్ బైల్ జ్యూస్.
3: సామాన్య మానవుడు ఎట్లా గుర్తించుకోవాలనేది కొద్దిగా.
0: ఓకే అండి. ఓకే. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అంటే లివర్ క్యాప్సూల్ లోపల ఉంటుంది ఎప్పుడైనా. కానీ ఎప్పుడైతే కాలేయంలో ఫ్యాట్ డిపాజిట్ అవడం మొదలవుతుందో క్యాప్సూల్ స్ట్రెచ్ అయినప్పుడు కుడి పక్కన పైభాగంలో డొక్కలు అని చెప్తారు చాలా మంది, అక్కడ నొప్పి అంటారు. అది అది తట్టుకోలేకపోతున్నా ఏదో అంటే వాళ్ళు నొప్పిలా కూడా ఉండదు, ఒక రకమైన బరువు లాగానో ఒక రకమైన డిస్కంఫర్ట్ లాగా చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా బేసిక్ గా ఏం తిన్నా కానీ కడుపు ఉబ్బరంగా ఉండడం, బ్లోటింగ్ రావడము, ఓకే, తిన్నది ప్రాపర్ గా అరగకపోవడము. చాలా సార్లు చాలా మంది అయితే ఆ మోషన్ అన్నది ఆయిల్ లాగా వచ్చేస్తుంది, తేలుతుంది అని చెప్తారు చాలా మంది. సో సో అండ్ ఏ టైంలో అంటే ఇవి బేసిక్ గా లక్షణాలు ఇవి ఉంటాయి. అయితే అందుకని ఏం చెప్తాము, కొందరికి అందరికీ అన్ని ఉండాలని లేదు కాబట్టి 30 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఒకసారైనా అల్ట్రాసౌండ్ చేసుకోండి అని చెప్తాం. అల్ట్రాసౌండ్ లో తెలుస్తాయి. ఓకేనా?
3: సార్ ఇంకొక విషయం, ఆహార పదార్థాలు ఒకవేళ ఇది ఉందని తేలింది అనుకోండి ఫ్యాటీ లివర్ కానీ, అది మనం అవాయిడ్ చేయవలసిన ఆహార పదార్థాలు.
0: ఆహార పదార్థాల కన్నా కూడా మీరు గ్రేడ్ 1 ఉంది అంటే 5% మీ బరువు తగ్గితే అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ అంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 2 ఉంది, 10% బరువు తగ్గితే ఫ్యాటీ లివర్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బరువు తగ్గడం మీద ఫోకస్ ఉండాలి. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అన్నది హెల్ప్ చేస్తుంది. అంటే ఇప్పుడు బరువులు ఎత్తుతారు కదా, జిమ్ కి వెళ్ళి వెయిట్స్ చేస్తారు కదా, ఆ వెయిట్స్ అనేది స్పెసిఫిక్ గా హెల్ప్ అవుతుంది. వారంలో 150 నిమిషాలు గనక ఈ వెయిట్ ట్రైనింగ్ చేయగలిగితే, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయగలిగితే ఫ్యాటీ లివర్ కి హెల్ప్ అవుతున్నట్టు తెలుస్తుంది. అండ్ తినే ఆహారంలో ఈజీగా అరిగే భోజనం తినండి. లివర్ మీద ఒత్తిడి ఎక్కువ రాకుండా తినాలి. చిన్నప్పటి నుంచి ఏదైతే తిని పెరిగారో అవి తింటే లివర్ మీద ఎక్కువ లోడ్ రాకుండా ఉంటది. ప్యాకెట్లలో వచ్చే ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయండి. మందు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. మందు లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే ఆపేయాలి. ఏ టాబ్లెట్ తీసుకున్నా అది లివర్ నుంచే ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఏది తీసుకున్నా కానీ నొప్పి గోళీలైనా సింపుల్ డోలో అయినా మీ డాక్టర్ గారి సూపర్విజన్ లో వాళ్ళు చెప్తేనే తీసుకోవాలి. ఏది పడితే అది తీసుకోవద్దు.
3: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
0: నమస్తే.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
4: మేడం, నమస్తే అండి.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: ప్రవీణ్ రెడ్డి, నర్సంపేట నుంచి మేడం.
2: చెప్పండి ప్రవీణ్ రెడ్డి గారు.
4: మేడం ఇప్పుడు లైవ్ లో వస్తున్నారు,
2: మాట్లాడండి సార్, వింటున్నారు.
0: ప్రవీణ్ గారు చెప్పండి.
4: సార్ నమస్తే. సార్
0: నమస్తే.
4: సార్ ఇప్పుడు మనం ప్యాంట్ టాప్ వాడతాం సార్, కడుపులో మంచి చేతలేమంటాం కానీ కడుపు ప్యాంట్ టాప్ వాడుతున్నాము. దీనికి సంబంధించి అది కంటిన్యూస్ వాడితే ఏమైనా కంటిన్యూస్ తప్పకుండా వాడాల్సిన అవసరం ఉంటుంది?
0: లేదండి, కంటిన్యూస్ గా వాడద్దు. కంటిన్యూస్ గా వాడద్దు. ఎప్పుడు వాడినా గానీ ఒక కోర్స్ లాగా వాడి వారము 10 రోజులు 4 రోజులు మాక్సిమం, అంతకన్నా ఎక్కువ ఇవ్వము. ఎప్పుడైతే ఇట్లా ఏళ్ల పొడవుతా తీసుకుంటున్నారో, స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 7-8 ఏళ్ళు ఇట్లా తీసుకుంటున్నారంటే ఎముకలు వీక్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ

0: ఇంటి ఎముకలు వీక్ అయ్యి కింద పడి అది విరిగినాయంటే ఆ అతుక్కునే దానికి నెలలు నెలలు పడుతుంది, బెడ్ రిడన్ కండిషన్ వస్తుంది. సో ఇవి ఇవి కంటిన్యూస్ గా వాడే మందులు అసలు కాదు. కాకపోతే సూపర్విజన్ లో సడన్ గా ఆపేసే మందులు కూడా కాదు, సూపర్విజన్ లో ఉండాలి. రిఫ్లెక్స్ రావద్దు అంటే వీటి డోస్ తగ్గించుకుంటూ ఆపేసేయాలి. నమస్తే.
1: డాక్టర్ సుజిత్ గారు, ఇప్పుడు గట్ ఈస్ సెకండ్ బ్రెయిన్ అని అంటారు కదా, ఎందుకంటే?
0: అవును మేడం, బేసిక్ గా ఈ సూక్ష్మ క్రిములు ఏవైతే ఉంటాయో, మనం 70 కిలోలు బరువు ఉన్నామంటే సూక్ష్మ క్రిముల బరువు 200 గ్రాములు ఉంటుంది అంతే. కానీ మనం వీటి మీద డిపెండ్ అవుతున్నాం. ఇవి మనం సింక్రోనిసిటీ ఎప్పుడైతే ఉంటుందో హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ ఈ గట్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో, 95% సెరటోనిన్ అన్నది పొట్ట లోపలే ఉత్పత్తి అవుతుంది, పేగుల లోపలే. ఈ సెరటోనిన్ అన్నది హ్యాపీ హార్మోన్. ఎప్పుడైతే మీ హ్యాపీ హార్మోన్ బాగుంటుందో మీరు యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడైతే ఈ క్రిములు పనిచేయాల్సిన విధంగా పనిచేయట్లేదో సెరటోనిన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి, వీళ్ళల్లోనే డిప్రెషన్ ఎక్కువైపోవడం చూస్తున్నాం. అట్లాగే మోటివేషన్ హార్మోన్ డోపమీన్ అంటాం కదా, ఆ డోపమీన్ కూడా 50% ఫామ్ అయ్యేది పేగుల్లోనే. సో ఈ ఈ డోపమీన్ అన్నది బాగుంటే రివార్డ్ హార్మోన్, వీళ్ళకి వీళ్ళకి మోటివేటెడ్ గా ఉంటున్నారు, వీళ్ళు వీళ్ళ పనులు చేసుకోగలుగుతున్నారు. అయితే ఈ రా అయితే ఇవి పనిచేయాలి, ఇవన్నీ ఉత్పత్తి అవ్వాలంటే పీచు పదార్థాలు బాగుండాలి. ఈ ఫైబర్ అన్నది మనకు ఫుడ్ కాదు, ఈ ఆర్గానిజమ్స్ కి ఫుడ్. ఎప్పుడైతే ఈ ఫైబర్ బాగా దొరుకుతుందో వాటిని బ్రేక్ డౌన్ చేసి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అయ్యి అందులోంచే హార్మోన్స్ అన్ని ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. సో ఎప్పుడైతే ఈ గట్ బ్యాక్టీరియా డ్యామేజ్ అయిపోతుందో, మనం తీసుకున్న యాంటీబయాటిక్ వల్ల, పెయిన్ కిల్లర్స్ వల్ల, మందు వల్ల, ఈ రకరకాల చేంజ్డ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల గట్ బ్యాక్టీరియా అంతా డ్యామేజ్ అయిపోయి అవి వాటికి ఫుడ్ దొరకలేదంటే అవి చనిపోతాయి. మనం ఫైబర్ తప్పించి అన్ని తింటున్నాం. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, వాటి సంఖ్య మొత్తం తగ్గిపోయి అవి మనకి హెల్ప్ చేయాలన్నా చేయలేవు, అది ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇప్పుడు చాలా మంది నీళ్లు తాగమంటే ఓన్లీ నీళ్లు తాగుతున్నారు. సో అవి చిన్న పేగులోనే వాటర్ అబ్జర్బ్ అయిపోతుంది, పెద్ద పేగు దాకా అసలు వాటర్ పోదు. సో మనం తీసుకునే ఫైబర్ ఫుడ్ ఏదైతే ఉందో అది వాటర్ ని హోల్డ్ చేసి పెద్ద పేగు దాకా తీసుకెళ్లి లార్జ్ ఇంటెస్టైన్ మ్యూకోసా అన్నది కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకుంటుంది. అట్లాగే ఈ గట్ బ్యాక్టీరియాని కూడా సపోర్ట్ చేస్తుంది.
1: ఓకే, మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజీత్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నంబర్ కి కాల్ చేసి మీ గట్ ఏం చెబుతుంది, మీ గట్ గురించి గాని, గట్ సమస్యల గురించి గాని ఏమన్నా సందేహాలు ఉంటే నేరుగా సుజిత్ కుమార్ గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
1: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే మేడం, మాది వరంగల్ జిల్లా కొమ్మల గ్రామం. నా పేరు తిరుమలేష్ అండి.
1: మాట్లాడండి తిరుమలేష్ గారు.
4: మేడం అయితే అన్నం తిన్న తర్వాత పిల్లడి బేవులు రావడం జరుగుతుంది మేడం. ఊకే అది ఏంటంటే బాగా బేవులు బాగా వస్తున్నాయి మేడం.
0: ఓకే, సో
4: మళ్ళా మనం రోజుకు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తింటాం, సాయంత్రం మనం తినే టైంకు ఫస్ట్ టైం అట్లా ముద్ద పెట్టుకోగానే అసలు జారట్లేదండి.
0: మంద అలవాటు ఏమైనా ఉందా?
4: లేదండి, అబ్బో అది లేదు. మందు స్మోకింగ్ గుక్క తాంబాకి ఏమి లేదండి. ఆ పేగు అసలు గుక్క అసలు ఇటైతుంది అటైతుంది అనిపిస్తుంది. మంచులు తాగితే కొంచెం కొంచెం నిమ్మలగా రాసుకుంటే జీర్ణాశయంలోకి వెళ్ళిపోతా, ఇట్లా చాలా సార్లు ఇబ్బంది అవుతుంది.
0: అదే కొంతమందిలో హయాటస్ హెర్నియా అన్నది ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అట్లేదని ఉన్నా అవుతుంది. కానీ మీరు చెప్పేదాన్ని కూడా మీ యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయే లక్షణాలు చెప్తున్నారు బేసిక్ గా. సో యాసిడ్ అన్నది నియంత్రణలో ఉండాలి అంటే గంటకు ఒకసారి ఏదో ఒకటి తినండి. క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు 4-4 కట్ చేసుకుని తీసుకుని వెళ్ళండి, ఓ డబ్బాలో తీసుకెళ్లి గంటకు 4 ముక్కలు బాగా నమిలి తినండి. అవి ఆల్కలైన్ ఉంటాయి, తిన్న ప్రతిసారి యాసిడ్ ని న్యూట్రలైజ్ చేసి ఈ సింప్టమ్స్ అన్నవి మీకు రాకుండా కొంచెం హెల్ప్ చేయొచ్చు. అండ్ రాత్రి భోజనం తొందర

0: జాగ్రత్తగా తినాలి, నిద్ర బాగుండేటట్టు చూసుకోండి, తినే భోజనం కూడా. ఏంటండి
1: ముక్కలు ఏదో ముక్కలు తీసుకోపోతాం
0: అదే, అందుకే కీరా ముక్కలు, దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, క్యారెట్ ముక్కలు డబ్బాలో పెట్టుకుని తీసుకుని వెళ్ళి గంటకు ఒకసారి బాగా నమిలి తినండి. సో వాటిలో పీచు పదార్థాలు కూడా ఉంటాయి, అవి ఆల్కలైన్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆసిడిటీ న్యూట్రలైజ్ అయ్యి మీ సింప్టమ్స్ అన్నవి ఎక్కువ కాకుండా ఉంటాయి. రాత్రి తినే భోజనం ఈజీగా అరిగేది తినండి. కొంచెం ఎక్కువ కారంగా ఉండేవి, హార్డ్ టు డైజెస్ట్ ఫుడ్స్, నాన్ వెజ్, మాంసం లాంటివి అవాయిడ్ చేయండి. ఏదండి పాలు అవాయిడ్ చేయండి, కొంతమందికి పాలు పడకపోతే కూడా ఇట్లా ఎక్కువ
1: అవుతాయి. పాలు వేడి పాలు అన్నం ఉప్పేసుకుని మన పెరుగు లెక్క తింటుంది సార్, అది మనకి ఎట్లా?
0: అది కొంచెం మార్చండి, నీళ్లు కూడా బాగా తాగండి.
1: ఇది మాకు ఈ మన ఫుడ్ గానీ నీళ్లు కానీ తీసుకోవడం లేట్ లో ఇట్లా మరి తేగు సతికినట్టుగా ఇట్లా ఏమైతుందా సార్? మరి
0: అది ఒకసారి పరీక్ష చేసి చూస్తే అసలు ఎగ్జాక్ట్లీ ఏంటి ప్రాబ్లం అన్నది తెలుస్తుంది. మీరు ప్రస్తుతానికైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి, దగ్గరలో ఉన్న ఎవరైనా మంచి డాక్టర్ ని సంప్రదించండి, వాళ్ళు గైడ్ చేస్తారు.
1: ఓసారి ఒక 2-3 గంటల దాకా వాటర్ తీసుకోకుండా పనిలో ఉంటాం సార్,
0: లేదు తీసుకోవాలి. ఎందుకంటే మీ రెగ్యులర్ సెల్యులర్ హైడ్రేషన్ కరెక్ట్ గా ఉండాలి అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో నీళ్లు తాగాలి.
1: ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి.
0: నమస్తే.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, నేను రామాచాపురం భుజనం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
2: చెప్పండి
3: మేడం. ఈ రోజుల్లో చాలా మంది అల్కహాల్ వాడుతున్నారండి. ఒక అల్కహాల్ ఒకటి, టుబాకో ఒకటి, కళ్ళు కూడా దాటోళ్ళకి ఇటువంటి దీనివల్ల ఏమో కొంచెం ఏం ప్రమాదం జరుగుతుంది. నెక్స్ట్ దివసేర్ గురించి దయచేసి చెప్పండి, ఎన్ని ఫోన్ కాల్ చేసి మాట్లాడతాం.
0: సరే, బేసిక్ గా మందు తాగడం వల్ల శరీరం వేరే అన్ని ఆరిగించడం పక్కన పెట్టేసి ఓన్లీ మందుని బయటకు తోయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మందు విష పదార్థం లాగా, సో అది ఆ లివర్ అన్నది ఆ ప్రాసెస్ చేసే టైంలో సెల్ డామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లివర్ సెల్ ఇంజరీ అయింది అన్నప్పుడు ఈ జాండీస్ లాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎంత తాగుతున్నారో, ఎన్ని రోజులు బట్టి తాగుతున్నది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. ఒక టైంలో ఒక పెగ్ అప్పుడప్పుడు పర్వాలేదు అని చెప్పారు, ఒక 2 ఏళ్ల కింద ఉన్న గైడ్ లైన్స్ తీసుకు, కానీ ఇప్పుడేం చెప్తున్నారు, 1 ml తాగినా కానీ లివర్ డామేజ్ అవుతుంది, అసలు మంచిది కాదు, దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఏది ఎక్కువ పోసుకున్నా 1 ml ఉన్నా చాలు. అది లేదు, వాటర్ ఉన్నా మీరు ఎట్లా తాగిన, ఆల్కహాల్ అన్నది లివర్ ని డామేజ్ చేస్తుంది. ఒకసారి లివర్ డామేజ్ అయ్యి అది ఒక లెవెల్ దాటి డామేజ్ అయింది అంటే అప్పుడు మీరు ఏం చేసినా లాభం ఉండదు. ఏదండి
2: ఏమన్నారండి
0: క్వశ్చన్? అదే బేసిక్ గా లివర్ మీద లోడ్ రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న ఫీడ్స్ ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఇప్పుడు 70 కిలోలు బరువు ఉన్నారు అంటే రోజు తీసుకునే మాంసకృతులే 70 గ్రాములు ఉండాలి. అది ఎందుకు? మెయింటెనెన్స్ కి. ఒకవేళ కండ పెంచాలి అంటే ఇంకో 35 గ్రాములు ఎక్స్ట్రా తీసుకోవాలి. కాబట్టి తినే దాంట్లో మీరు అసలు ఎంత మాంసకృతులు తీసుకుంటున్నారు, మీకు సరిపడా ఉన్నాయా లేదా చూడండి. అండ్ 70 కిలోలు బరువు ఉన్నప్పుడు కనీసం 25 నుంచి 30 గ్రాములు పీచు పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి. సో ఏం తింటే దాంట్లోంచి ఎంత పీచు పదార్థాలు వస్తున్నాయో మీకు అవగాహన ఉండాలి. సో దాని ప్రకారంగా 30 గ్రాములు పీచు పదార్థాలు నాచురల్ గా ఫుడ్ లో తీసుకునే ఛాన్స్ ఎట్లా తీసుకుంటారో చూసుకోండి. నీళ్లు బాగా తాగాలి, నీళ్లు తాగితే మెటబలిజం పెరుగుతుంది, బరువు కూడా తగ్గడం మొదలవుతారు. సో ఇదే కాకుండా నిద్ర బాగుండేటట్టు చూసుకోండి. ఇవి ఇవన్నీ ఇంపార్టెంట్. బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి, ఇంటి భోజనం తినాలి, ఏదైనా ప్యాకెట్లలో వస్తున్నాయి అన్నవి అవాయిడ్ చేయండి.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మీ గట్ ఏం చెబుతుంది, పేగుల ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ సుజీత్ కుమార్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2 2324085 3 2 9 55 09 23 ఈ నంబర్లకు కాల్ చేసి గట్ గురించి, గట్ సమస్యలు మీకేమైనా ఉంటే సుజిత్ కుమార్ గారు, ప్రముఖ జనరల్ సర్జన్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. సుజిత్ కుమార్ గారు, మనం ఇందాక అన్నట్టు మన బాడీలో అన్ని అవయవాలకి గట్టుతో సంబంధం ఉందని మీరు చెప్పారు, అలాగే ఇప్పుడు లిజినెస్ కూడా మీరు ఆన్సర్ చేస్తున్నారు. సో గట్కి అలాగే బ్రెయిన్ కి, గట్కి లివర్ కి ఉన్న సంబంధం చెప్పారు, గట్కి బ్రెయిన్ కి, గట్కి హార్ట్ కి, ఇంకా మిగతా మన బాడీలో పార్ట్స్ కి ఎలాంటి సంబంధం ఉంటుంది?
0: బేసికలీ ఇది నిద్ర గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. ఎప్పుడైతే సెరటోనిన్ లెవెల్స్ ఉండాల్సినంత ఉండట్లేదో స్లీప్ అన్నది రెగ్యులేట్ అవ్వట్లేదు.

0: లేదు, వీళ్ళు పడుకున్నా వీళ్ళకి నిద్ర రావట్లేదు. ఒకవేళ ఐరన్ అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వట్లేదు, వీళ్ళలో నిద్ర ఉండదు. సి బేసిక్గా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే చాలా మంది తెలియక ఆడవాళ్ళు, నాకు తెలిసి నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది సైకాలజిస్ట్ దగ్గరికి సైకియాట్రిస్ట్ దగ్గరికి 5-5 ఏళ్ళు 7-7 ఏళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఎందుకు, ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుని, యాంగ్జైటీ ఎక్కువైంది అనుకుని తిరుగుతున్నారు. కానీ యాక్చువల్లీ వీళ్ళలో ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇట్ ప్రెజెంట్స్ యాజ్ జనరలైజ్ యాంగ్జైటీ. గట్ బాగాలేదు అన్నప్పుడు ఈ ఐరన్ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగట్లేదు. సో ఎప్పుడైనా నిద్ర సరిగ్గా ఉండట్లేదు అంటే గట్ గురించి ఆలోచించాలి. గట్ సరిగ్గా లేకపోతే నిద్ర సరిగ్గా ఉండదు. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు ఒక కొత్త ఎంటిటీ ఉంది, టోఫీ అని అంటున్నాం. కొత్తది కాదు, పాతదే. ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు TOFI, థిన్ అవుట్ సైడ్ ఫ్యాట్ ఇన్ సైడ్ అని, చూడ్డానికి బక్కగుంటారు కానీ లోపల విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువైపోవడం చూస్తున్నాం. సో ఈ విజరల్ ఫ్యాట్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, వీళ్ళల్లోనే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి ఎక్కువైపోవడము, వీళ్ళల్లోనే కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువైపోవడం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇన్సులిన్ అంటే మీకు అవగాహన ఉంది కదా, ఇన్సులిన్ అన్నది బ్లడ్ లోపల ఉన్న గ్లూకోజ్ ని కణాల లోపలికి తీసుకెళ్తుంది బేసిక్గా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఒక శరీరంలో కణాలు అనేవి 5 ఇయర్స్ వరకు ఎన్నైతే ఉంటాయో అన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. తర్వాత కణాలు పెరగవు, కణాల సైజ్ మాత్రం పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక 3 కిలోలు బట్టలు పట్టే సూట్ కేసు తీసుకున్నాం అనుకోండి, 3 కిలోల వరకు కంఫర్టబుల్గా పెట్టగలుగుతాం. కానీ ఇంకా ఎక్కువ బట్టలు పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఏం చేస్తాం, దాని మీద కూర్చోవడమో బరువు ఎక్కువ పెట్టడమో జిప్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇన్సులిన్ అన్న శరీరం ఏం చేస్తుంది, కణాల సైజ్ ఫుల్ అయిపోయింది అన్నప్పుడు ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే బయట నుండి ఎక్కువ ప్రెషర్ పెట్టి ఎనర్జీని లోపలికి తోయడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్ లో కణాలు ఒక సైజ్ కి వెళ్ళిన తర్వాత సెంటర్ ఆఫ్ ది సెల్ డామేజ్ అయిపోయి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఇప్పుడు పొట్ట లోపల ఫ్యాట్ జమ అవడం మొదలవుతుంది. ఈ పొట్ట లోపల ఫ్యాట్ కి ఒక స్పెసిఫిక్ లక్షణం ఉంటుంది, అంటే ఇది బ్లడ్ లో ఉన్న ఇన్యాక్టివ్ కార్టిసోన్ ఏదైతే ఉంటుందో దాన్ని కార్టిసాల్ లాగా మార్చేస్తుంది. సో విజరల్ ఫ్యాట్ పెరిగినప్పుడు వీళ్ళలో కార్టిసాల్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడం చూస్తున్నాము. సో ఒక స్టడీ చేశారు, బేసిక్ ఒక పెట్టడిష్ లో ఫ్యాట్ సెల్ పెట్టి ఒక డ్రాప్ ఇన్సులిన్ వేశారు, ఇంకో దాంట్లో ఒక డ్రాప్ కార్టిసాల్ వేశారు. సో దాని సైజ్ డబుల్ అయింది. అదే మూడో డిష్ తీసుకొని దాంట్లో 2 ఇన్సులిన్ కార్టిసాల్ 2 కలిపేశారు, అప్పుడు ఆ కణం అన్నది 70% పెరిగింది. సో 70 times ఫ్యాట్ అన్నది ఇంక్రీజ్ అవడం చూస్తున్నాం. సో ఈ రెండింటి కాంబినేషన్ అంత బ్యాడ్ గా ఉంటది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా.
2: నాకు 12 తినేటప్పుడు గొంతు రాని వస్తుంది మేడం, కాళ్ళు గుంజుతున్నాయి, తల తిరుగుతుంది, తల అయితే సంవత్సరం అవుతుంది, ఏమైందో ఏమో తక్కువ అయితే లేదు మేడం.
0: సరే, సో బేసిక్ గా మీరు చెప్పే లక్షణం అసిడిటీ ఎక్కువైపోతే ఇట్లుండే ఛాన్సెస్ ఉంటాయి. అయితే అది ఓన్లీ అసిడిటీకి మీరు మందులు వాడితే సరిపోదు, ఒకసారి చెకప్ చేయించుకొని ఏ అసలు బాడీ ఎందుకు స్ట్రెస్ కి లోన్ అవుతుంది చూసుకోవాలి. మీరు ఆహార పద్ధతులు కరెక్ట్గా ఉన్నాయా, తినేది కావాల్సినంత తింటున్నారా లేదా అన్నది చూసుకోవాలి. సరేనా, అవి మెయిన్. మీకు నేను చెప్పిందంతా అప్పటి నుంచి వింటున్నారు కదమ్మా, అన్ని అర్థమవుతున్నాయా?
2: వింటున్నా సార్.
0: రాత్రి తొందరగా తినండి, మీకు హెల్ప్ అవుతుంది.
1: డాక్టర్ సుజిత్ గారు, ఇప్పుడు తరచుగా కొంతమంది యాంటీబయాటిక్స్ వాడుతుంటారు, కొన్ని వాడాల్సిన పరిస్థితులు కూడా వస్తుంటాయి కొంతమందికి, ఏదన్నా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా గట్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందా?
0: మా యొక్క స్టడీ చెప్తుంది క్లిండమైసిన్ టాబ్లెట్ ఒక్కటి తీసుకొని ఆ లోపల క్రిములు డామేజ్ అయినాయంటే అవి మళ్ళీ రీస్టోర్ అవ్వడానికి నెలలు టైం పడుతుంది. ఒక్క కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ కూడా ఒక మీ గట్ లోపల ఉన్న బ్యాక్టీరియాని కొన్ని నెలల తరబడి డామేజ్ అయిపోయేటట్టు చేస్తున్నాయి. వాటి సంఖ్య మళ్ళీ పెరగాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఫైబర్ కూడా మనం పీచు పదార్థాలు అనుకున్నాం కదా, కొన్ని డైవర్సిటీ ఆఫ్ గట్ మైక్రోబయోటా అన్నది ఉంటుంది. ఒకటే రకం బ్యాక్టీరియా ఉంటాయి అని కాదు, ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటాయి, అవి తినే ఫుడ్ కూడా స్పెసిఫిక్ గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని పాలకూర తినే బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని ఏమో స్పెసిఫిక్ గా బ్రోకలీ తినేవి ఉంటాయి. సో ఎన్ని రకాల వివిధ రకాల ప్లాంట్స్ మీరు యాడ్ చేసుకోగలిగితే మీరు అన్ని లోపల అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా మీరు పోషించినట్టు అవుతుంది. సో నేను ఒక ఫైబర్ తింటున్నాను కదా, ఒక టైప్ తినేసి నాకు అన్ని బాగా అయిపోవాలి అంటే అవ్వదు. సో అందుకే వెరైటీ అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే వారానికి కనీసం 30 రకాల ప్లాంట్స్ ని తినమని చెప్తున్నాం.
1: వారానికి 30 రకాల. గ్రేట్ సార్. ఇప్పుడు మన శరీరంలో ఆరోగ్యకరమైన గట్ని ఎలా గుర్తించాలి?
0: తిన్నది బాగా అరుగుతుంది, కడుపు ఖాళీగా ఉంటుంది, అంటే మీరు తిన్న తర్వాత కడుపుని లోపలికి లాగితే అది లోపలికి వెళ్తుంది అంటే బాగుంది అని అర్థం.

0: ఎప్పుడైతే అది చేయలేకపోతున్నారో ఒకసారి చెక్ చేయించుకోవాలి అని అర్థం. రోజు మోషన్ ఫ్రీగా వెళ్తున్నారు, ఒకటేసారి వెళ్తున్నారు, ఫ్రీగా వెళ్తున్నారు, గట్ గుడ్ గట్ అని చెప్తాం. అదే తినంగానే మోషన్ వెళ్ళాల్సి వస్తుంది, దట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ సంథింగ్ రాంగ్. సో రోజుకు 3-4 సార్లు మోషన్ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఆకలి అవుతుంది, దట్స్ ఎ గుడ్ సైన్. ఆకలి అవ్వట్లేదు అంటే దట్స్ సంథింగ్ టు బి ఎవాల్యుయేటెడ్.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. సురేష్.
1: చెప్పండి సురేష్ గారు.
2: మేడం, అది మా పాపకి షుగర్ ఉందండి. షుగర్ ఉండకంలో ఇన్సులిన్ తీసుకుంటున్నారు. దీనివల్ల ఇన్సులిన్ తీసుకుంటున్నారు ఇప్పుడు, దీనివల్ల తగ్గే అవకాశాలు ఉన్నాయా లేకుంటే ఎట్లా? ఒకసారి
0: అదే సురేష్ గారు, బేసిక్ గా ఎంత పాప వయసు?
2: 19 ఇయర్స్. 19.
0: ఎప్పటి నుంచి ఇన్సులిన్ ఇస్తున్నారు?
2: నియర్ అబౌట్ 2 ఇయర్స్ నుంచి.
0: అదే అంటే టైప్ 2 డయాబెటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు షుగర్ గురించి మీ షుగర్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. వాడడం వల్ల నష్టం ఏం లేదు, కాకపోతే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఖచ్చితంగా చెక్ చేసుకుని మీ డాక్టర్ గారిని కలుస్తూ ఉండాలి. ఒక్క డోస్ పెట్టి అది కంటిన్యూస్ గా అదే డోస్ పనిచేస్తుంది అంటే కాదు. సరేనా? అదే మీ డాక్టర్ గారు టెస్ట్ చేసి షుగర్లు ఎట్లా ఉన్నాయన్న దాన్ని బట్టి డిసైడ్ చేసి చెప్తారు ఎంత ఇవ్వాలి అన్నది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నమస్తే అమ్మా, చెప్పండి.
3: నమస్తే సార్, మంచి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు థైరాయిడ్ ఎక్కువగా ఉంటుంది కదా, దాని వల్ల కూడా దీనికి ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది?
0: అవునమ్మా, థైరాయిడ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ అంటే మీరు TSH ఎక్కువ అంటున్నారు, దాన్ని హైపోథైరాయిడిజం అని అంటాం. అట్లా ఉన్నప్పుడు పేగుల్లో చలనం తగ్గిపోవడము, బరువు పెరగడం, మెటబలిజం తగ్గిపోతుంది. బేసిక్ గా మనం ఏ రేట్లోనైతే ఎనర్జీ ఎక్స్పెండ్ చేస్తామో అది తగ్గిపోతుంది. సో దానివల్ల వీళ్ళు బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే థైరాయిడ్ నార్మల్ గా ఉంటుందో వీళ్ళు బరువు కూడా మెయింటైన్ అవుతుంది. కానీ థైరాయిడ్ నార్మల్ గా లేదు అన్నప్పుడు బరువు పెరగడమో తగ్గడమో చూస్తూ ఉంటాం. హైపర్ ఉంటే బరువు తగ్గుతారు, హైపో ఉంటే బరువు పెరుగుతారు.
3: ఫైబర్ చెప్పారు, అలాగే ఫుడ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఏమన్నా
0: అదేమా? అన్ని రకాల ఇప్పుడు గానుగ నూనెలు అనే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మార్చి తీసుకోండి. ఒకటే రకం నూనె ప్రతిసారి కాకుండా నెలకొకసారి మార్చండి. వీటిలో కూడా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక్కసారి నూనె వేడి చేశారు అంటే అది ట్రాన్స్ ఫ్యాట్స్ కి కన్వర్ట్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ మీరు వేరే దానికి వాడొద్దు. అంతే. అండ్ ఎంత మోతాదులో తీసుకుంటున్నారు కూడా చూడండి, మరి అతిగా తీసుకున్న ప్రాబ్లమే, తీసుకోకున్నా ప్రాబ్లమే. ఓకే, మోడరేషన్ ఇస్ ది కీ.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం, నేను నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాను. మేడం
1: చెప్పండి.
0: నమస్తే అమ్మా, చెప్పండి.
4: నాకు మేడం అన్నం తిన్న తర్వాత అన్నం డైజెస్ట్ ఫుడ్ డైజెషన్ కాదు, ప్లస్ నిద్ర కూడా రాదు.
0: అదే ఇందాక ఇప్పటిదాకా చెప్పింది అన్ని వింటున్నారు కదమ్మా. సో ఒకసారి ఐరన్ పరీక్ష చేయించుకోండి. రక్తం తక్కువైనా కానీ ఇట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ రక్తం ఒంట్లో తగ్గినప్పుడు శరీరం ఏం చేస్తుంది, ఎక్కువ శాతం ఫోకస్ అంతా హార్ట్ మీద, బ్రెయిన్ మీద మాత్రం పెడుతుంది. సో కాలేయమైనా, క్లోమగ్రంథైనా, జీర్ణ వ్యవస్థ అయినా, ఎవ్రీథింగ్ అన్ని కాంప్రమైజ్ స్టేట్ లోకి వెళ్ళిపోతాయి. సో కావాల్సిన న్యూట్రిషన్ అన్నది ఉండాలి, ఆహార పద్ధతులు కరెక్ట్ గా ఉంటే దీనిలోంచి బయటపడతారు. ఓకేనమ్మా, నమస్తే.
1: డాక్టర్ గారు, ఇప్పుడు గట్ హెల్త్ డిస్టర్బ్ అయినట్టు మనకు అర్థమైనప్పుడు మనం ఎలాంటి చికిత్స తీసుకోవాలి? అంటే కేవలం ఆహార పదార్థాలతోనే మనం దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చా, లేకపోతే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇంకేమన్నా మెడిసిన్స్ కూడా ఉన్నాయా?
0: లేదు, ఇనిషియల్ గా అవసరం ఉన్నప్పుడు 10 రోజుల నుంచి 15 రోజుల దాకా మందులు ఇస్తాము. కానీ యాక్చువల్లీ మందులు వాడడం ఓన్లీ ఆ టైం బీయింగ్ వరకే. న్యాచురల్ గా వీళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ లోపల డ్యామేజ్ అయిన జీర్ణ అంటే క్రిములు ఏవైతే, సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రీస్టోర్ అవ్వడానికి కనీసం 6 వారాలు మినిమం టైం పడుతున్నట్టు తెలుస్తుంది. సో 6 వారాల నుంచి కొన్ని నెలల తర్వాత తరబడి కూడా టైం పట్టవచ్చు. సో ఏం తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్మెంటెడ్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ గా పులిసిన ఆహారం అంటాం కదా, ఇడ్లీ అండ్ దోశ, ఇది పులిసింది బ్యాటర్. సో వాటి వల్ల కూడా గట్ బ్యాక్టీరియా అన్నది రీస్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కర్డ్ పెరుగు తింటాం, పెరుగు వల్ల కూడా ప్రోబయోటిక్ బేసిక్ గా ఈ క్రిములు అనేవి లోపల రీస్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా న్యాచురల్ గా దొరికే ప్రోబయోటిక్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. కెఫీర్ అని అంటాము, యాపిల్ సీడర్ వెనిగర్ విత్ మదర్ అంటాము, సోవర్ క్రాట్ అని అంటాం, కిమ్చి, కంబూచా ఇట్లాంటివన్నీ, అంటే ఇవి వినడానికి కొత్తగా ఉన్నాయి. సో నా ఛానల్కి వెళ్తే వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడి పెట్టాను. యాక్చువల్లీ అవి ఏంటి, అవి ఏమి ఈజీగా

0: దొరికిపోతాయి, అవి ఓవర్ ది కౌంటర్ ఇవే దొరికిపోతాయి. అవి ఎట్లా తీసుకోవాలి ఏంటని నేను మాట్లాడి పెట్టాను. సో ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, రోజుకి 6 ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఒకవేళ తీసుకోగలిగితే జీర్ణ వ్యవస్థ చక్కగా అవుతున్నట్టు తెలుస్తుంది. అంటే 4 to 6 వీక్స్ లో రిపేర్ బాగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. 3 to 6 ఫర్మెంటెడ్ ఫుడ్స్ పర్ డే, ఒకటేసారి అన్ని కాకుండా 3 గంటల వ్యవధిలో ఒక్కొక్కటి తీసుకుంటే హెల్ప్ అవుతుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో
1: హలో,
2: నేను సాయిసుధాని మాట్లాడుతున్నాను, మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి.
1: చెప్పండి సాయిసుధా గారు.
2: నాకు షుగర్ ఉంది, మోకాళ్ళు అరిగిపోయినాయి, మళ్ళా కాలు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి 2 మంత్స్ నుంచి. మెడిసిన్ ఇస్తున్నారు హాస్పిటల్లో, నరాలు స్కానింగ్ చేపియాలి అని అంటారు మేడం. మరి అది ఎట్లా అవుతుంది, ఏంటి సార్ ఏమన్నా సజెషన్ ఇస్తారేమో అని అడిగినా.
0: నమస్తే అమ్మా.
2: పైన నొప్పి పెడుతుందండి.
0: అదే నమస్తే. సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే, షుగర్ అన్నది ఎక్కువ ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ అన్నది అన్ని అవయవాల మీద పడుతుంది. నర్వ్స్ మీద కూడా పడ్డప్పుడు సెన్సరీ న్యూరోపతి, మోటార్ న్యూరోపతి సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు స్పర్శ తగ్గిపోతా ఉంటది. సో వేళ్ల నుంచి మొదలై కాలు పైదాకా అది పాకుతా ఉంటది. సో ఇదంతా ఏంటి, షుగర్లు మంచి కంట్రోల్లో లేవు అని అర్థం. సో మీ నా సజెషన్ ఏంటంటే, మీరు నెలకు ఒకసారి ఖచ్చితంగా వెళ్లి మీ షుగర్ డాక్టర్ ని కలవండి, మందులు కరెక్ట్ గా వాడి షుగర్లను మంచి కంట్రోల్లో పెట్టుకోండి. వీటితో పాటు విటమిన్ B12 ఇవి తగ్గినప్పుడు కూడా నరాల మీద, నర్వ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది. సో విటమిన్స్ అన్ని కావాల్సినట్టు ఉన్నాయా లేదా తీసుకోండి. నొప్పులు తగ్గడానికి కూడా సింపుల్ మెడిసిన్ ఇస్తాము, ఒక 1 మంత్ అవి వాడితే ఈ నొప్పుల నుంచి బయటపడతారు. కానీ అన్ని ఇండికేషన్ అమ్మా, మీరు కావాల్సినంత న్యూట్రిషన్ లేదు అని.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
3: హలో
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: వరంగల్ అండి, నా పేరు శోభారాణి. మా వారి కోసం చేశాను.
1: చెప్పండి అమ్మా.
3: మా వారికి పొట్ట బాగా పెరుగుతుంది, చాలా పెరుగుతుంది. అది వయసు 63 సంవత్సరాలండి.
0: ఓకేమ్మా. సో బేసిక్ గా నమస్తే అమ్మా, నమస్తే. ఈ పొట్ట లోపల విజరల్ ఫ్యాట్ అన్నది పెరిగితే కూడా సెంట్రల్ ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్ గా ఏంటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇన్సులిన్ అన్నది మరీ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి తప్ప ఎనర్జీ లోపలికి పోదు, షుగర్స్ అనేవి బ్లడ్ లో కంట్రోల్ ఉండవు. అప్పుడు శరీరం ఏం చేస్తుంది, ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తా పోతుంది. ఎంతో ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉంటే తప్ప ఆ ఎనర్జీ అన్నది కణాల లోపలికి పోదు. అది ఏ రోజు వరకు అయితే క్లోమగ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేయగలుగుతుందో ఆ రోజు ప్రాబ్లం ఉండదు. కానీ ఈ రోజు అయితే చేయలేదో అప్పుడు షుగర్ లాంటివి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, లిపిడ్ లివర్ ప్రొఫైల్ ఇవన్నీ చూసుకుని మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. ముందుగా ఐడెంటిఫై చేయగలిగితే మనం దీని నుంచి బయటపడే ఛాన్సెస్ బాగుంటాయి, షుగర్ రాకుండా మేనేజ్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేయాలి. ఏంటమ్మా, అదే ఆల్కహాల్ ఆపాలమ్మా, ఆల్కహాల్ ఆపాలి. ప్లస్ అట్ ది సేమ్ టైం తినే దాంట్లో మాంసకృతుల శాతం ఎంత ఉంది చూడాలి. జీవన విధానం అన్నది కరెక్ట్ గా ఉండాలి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అన్నది ఉండాలి. రాత్రి తినే భోజనం తొందరగా తినాలి.
3: వాకింగ్ వెళ్తారండి, ఈవినింగ్ వాకింగ్ చేస్తారు. నైట్ 8 కల్లా భోజనం అయిపోతారు, 7:30.
0: అది కొంచెం లేట్ అవుతుంది. ఇంకా ఎర్లీగా చేసుకోగలిగితే ఇండైజెషన్ ఇష్యూస్ తగ్గుతాయి. అండ్ ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత మీ డాక్టర్ గారు చెప్తారు, రాత్రిలో షుగర్ డౌన్ అవ్వకుండా చూసుకోవాలి, వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు చెప్తారు. గైడెన్స్ తీసుకోండి, లేదంటే నా ఛానల్లో వీడియోస్ అన్ని మాట్లాడి పెట్టాను, ఒకసారి వినండి, హెల్ప్ అవుతుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది డీటాక్స్ డ్రింక్స్ తాగితే గట్ పూర్తిగా క్లీన్ అవుతుందని తాగుతుంటారు, నిజంగా డీటాక్స్ డ్రింక్స్ తో గట్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చా?
0: సో బేసిక్ గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఫైబర్ అని చెప్పి. సో వీళ్ళు డీటాక్స్ డ్రింక్ లో ఇచ్చేవి కూడా మాక్సిమం అన్ని ఫైబర్ రిలేటెడ్ ఫుడ్, విటమిన్స్ ఇవే ఉంటాయి కాబట్టి సో హెల్ప్ అవుతుంది. కానీ ఆ ఒక్క 2 రోజులు 3 రోజులు చేయడం వల్ల గ్రేట్ గా ఏముండదు, లివర్ కి రెస్ట్ దొరుకుతుంది అంతే. కానీ మనం దీన్ని మనం అలవాటు చేసుకున్నాం, మనం తినే దాంట్లోనే ఎంత కావాలి అంత తింటున్నాం, ఆకలి అవుతుంది తింటున్నాం, అప్పుడు లివర్ కి ఎక్కువ రెస్ట్ దొరికి ఇంకా తొందరగా బాగయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నేను మేడం ఉత్తమ చారి గారు మాట్లాడుతున్నామా.
1: చెప్పండి
4: సార్. ఇప్పుడు చాలా మంది మనకు కొంచెం డాక్టర్ అనుసరిస్తున్నారు, దీనివల్ల కొంచెం మెడిటేషన్ బ్రీతింగ్ చేసేవాళ్ళ కొన్ని మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చని అడుగుతున్నాం డాక్టర్ గారు.
0: నమస్తే అండి, హెల్ప్ అవుతుంది. బ్రీతింగ్ చేయడం వల్ల డెఫినెట్లీ ఆక్సిజనేషన్ అన్నది బెటర్ అవుతుంది. కానీ లోపల ఆక్సిజన్ క్యారీ చేసే కణాలు కూడా ఉండాలి. ఒకవేళ కణాలు తక్కువ ఉండి మనం ఎంత మెడిటేషన్ చేసినా, ఎంత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా గానీ అది హెల్ప్ అవ్వకపోవచ్చు. అండ్ మెడిటేషన్ అన్నది చేయడం వల్ల ఎప్పుడు బెనిఫిటే ఉంటుంది, కానీ దానివల్ల నష్టమేమీ లేదు.

0: ఖచ్చితంగా చేయండి.
1: డాక్టర్ గారు, ఫైనల్ గా అంటే ఇప్పుడు గట్ హెల్త్ ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, మనం ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి?
0: ఏది అబ్నార్మల్, ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, అబ్నార్మల్ గా ఏది అనిపించినా దాన్ని అశ్రద్ధ చేయొద్దు. 2 వారాలు మించి ఏదైనా ఇబ్బంది పెడుతుంది అంటే ప్రాపర్ గా ప్రాపర్ నాలెడ్జ్ ఉండి, ప్రాపర్ అవగాహన ఉండి, మీరు నమ్మకం ఉన్న డాక్టర్ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు చెప్పినట్టు వినండి. మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు, ఇప్పుడు ఈ డాక్టర్ కాదు ఆ డాక్టర్, విండో షాపింగ్ లాంటివి వద్దు. నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఓ డాక్టర్ గురించి ఫస్ట్ అన్ని కనుక్కొని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చెప్తే అది వినండి, మీకు హెల్ప్ అవుతుంది.
1: డాక్టర్ సుజిత్ గారు, గట్ హెల్త్ గురించి అలాగే పేగుల ఆరోగ్యం జీర్ణ వ్యవస్థ గురించి మా ఆకాశవాణి శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి, మీకు నమస్కారం.
0: నమస్తే.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అటర్స్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: మీరు ఇంతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలు దాటి 1 నిమిషం. ఇప్పుడు ముంబై నుంచి హిందీ కార్యక్రమాలు విందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెర్ట్జ్ పై ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా బాంబే చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన వీటూరి గీతం, సంగీతం యా రెహమాన్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. చూడాలని ముందు ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన వేటూరు సుందరమూర్తి గీతం, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, అభినందన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆచార్య అత్రేయ గీతం సంగీతం ఇళయరాజా.

0: చిత్రసీమ కార్యక్రమంలో మీరు విన్న పాట జీన్స్ చిత్రం కోసం నిత్యశ్రీ పాడిన ఏం రత్నం గీతం, సంగీతం యార్ రెహమాన్.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర.
0: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇద్దరు చిత్రం కోసం ఉన్నికృష్ణన్ బాంబే జయశ్రీ పాడిన వేటూరు సుందరమూర్తి గీతం, సంగీతం యార్ రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం కోసం శశి కిరణ్, శ్రవణ భార్గవి పాడిన వనమాలి గీతం, సంగీతం మిక్కీ జే మేయర్.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శ్రోతలు ఎఫ్ఎంఏ 103.8 MHz పై చిత్రసీమ సినీగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మనసంతాను విచిత్రం కోసం కెకె సుజాత పాడిన సిరినిల్ల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. గుణా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన వినలకంటి గీతం. సంగీతం ఇళయరాజా.
2: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
3: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
3: ఐ లైక్ ఇట్. చెప్పు.
2: నా ప్రియా, ప్రేమతో
3: నేను
2: రాసే

0: ఉత్తరం లేచచ్చ లేక కాదు ఉత్తరమే అనరా చదువు.
1: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
0: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
1: ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
0: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అచ్చరాలే మాటలే.
1: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
0: అదే
1: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా బ్రహ్మాండం. కవిత కవిత

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలీదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగ స్వచ్ఛమైనది.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి, మాస్టర్ చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించిన వారు దేవా.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట బాహుబలి చిత్రం కోసం మోహన భోగరాజ్ రేవంత్ పాడిన చైతన్య ప్రసాద్ గీతం, సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్ అభ్యంతరం.

0: ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి దేశభక్తి గీతం.

0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వం 1.3 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల కోసం 1 కోటి రూపాయలు భీమా అందించే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని ఈరోజు ప్రారంభించింది. సికింద్రాబాద్ ఘటకేసర్ కాజీపేట రైల్వే లైన్ మల్టీ ట్రాకింగ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాజ్యసభ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు అభివృద్ది చేసిన చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను హైడ్రా కమిషనర్ ఎన్వి రంగనాథ్ ఖండించారు. ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం ఆర్టీఐ అమలులో ఏకరూపత ఉండాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్లోని ఏఎస్సీఐలో జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో తెలంగాణ సమాచార కమిషన్ అధికారిక న్యూస్ లెటర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ

పెండింగ్ దరఖాస్తులు తగ్గించడానికి సెక్షన్ 4 కింద స్వచ్ఛంద సమాచార వెల్లడిని బలోపేతం చేయాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ రికార్డ్ మేనేజ్మెంట్ వంటి ప్రజానుకూల సాంకేతికతలను ఉపయోగించాలని చెప్పారు. గ్రామీణ, వెనుకబడిన, నిరుపేద వర్గాలకు సులభంగా సమాచారం అందించేలా చూడాలని కోరారు.

16 బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా 12.91 మిలియన్ల మందికి లబ్ది చేకూరుతోందన్నారు. ఈ పాలసీ కింద ప్రమాదవశాత్తు మరణిస్తే 1 కోటి రూపాయలు, విమాన ప్రమాదాల్లో మరణిస్తే 2 కోట్ల రూపాయలు, సాధారణ మరణానికి 10 లక్షల రూపాయల వరకు పరిహారం అందుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థిక వైద్య భద్రతను కల్పిస్తున్నట్లుగా వివరించారు. సికింద్రాబాద్ ఘటకేసర్ కాజీపేట రైల్వే లైన్ మల్టీ ట్రాకింగ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాజ్యసభ ఎంపీ రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. 2,419 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 110 కిలోమీటర్ల ఈ కారిడార్ తెలంగాణ రవాణా వ్యవస్థకు ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్ధారణ పరికరాలు, అత్యవసర వైద్య మౌలిక సదుపాయాలు భారీగా విస్తరిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 9 అత్యాధునిక 3 టెస్లా ఎంఆర్ఐ మిషన్లు, 8 సీటీ స్కానర్లు, మరో 485 వెంటిలేటర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరికరాల నిర్వహణ కోసం ఈ ఉపకరణ్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు బయోమెడికల్ ఇంజనీర్లతో ప్రత్యేక పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకునేందుకు నాగార్జునసాగర్, శ్రీశైలం సహా ప్రధాన జలాశయాల్లో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు అవకాశాలను తెలంగాణ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భారీ ఉపకరణాల వ్యయం, కఠినమైన కేంద్ర నిబంధనలు ప్రధాన సవాళ్లుగా చెప్తూ ఏటా చెల్లిస్తున్న 19,000 కోట్ల విద్యుత్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి పునరుత్పాదక ఇంధనం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వరంగల్ జాతీయ రహదారికి కీలకమైన ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు కాంట్రాక్టర్ దివాళా తీయడం వల్లే ఆలస్యమయ్యాయని, భూపాలపల్లిలో 270 కోట్లకు పైగా విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానమిచ్చారు. శాసనమండలిలో అడిగిన ప్రశ్నలకు మంత్రి మాట్లాడారు. రాష్ట ఉద్యోగులు, పెన్షన్దారులకు లబ్ది చేకూరేలా నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఈ పథకం ద్వారా 17 లక్షల మందికి పైగా లబ్దిదారులు ప్రయోజనం పొందుతారని వివరించారు. విద్యార్థులు తమ అభిరుచులను గుర్తించి పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్య ప్రక్రియలపై విద్యార్థులకున్న అవగాహన, కళలు, సాంకేతిక రంగాల్లో వారి సృజనాత్మకతను అభినందించారు. ప్రభుత్వ ఏజెన్సీలు అభివృద్ది చేసిన చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను హైడ్రా కమిషనర్ ఎన్వీ రంగనాథ్ కొట్టిపారేశారు. జీవ వైవిధ్య సంరక్షణ పనులు కారణంగా కాప్రా చెరువుపై మాత్రమే ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. మిగిలిన అన్ని చెరువుల్లో నిమజ్జనాలు యథావిధిగా సాగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు నుంచి రాగల 3 రోజులు వాతావరణ హెచ్చరికను భారత వాతావరణ శాఖ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి సహా పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రాబోయే 48 గంటల్లో ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. రోడ్లపై నీరు నిలవడం, ట్రాఫిక్ అంతరాయాలు, చెట్లు కూలిపోయే ప్రమాదముందని మున్సిపల్ విపత్తు నిర్వహణ బృందాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాన్స్జెండర్లకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు శాసనసభలో మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ట్రాన్స్జెండర్లను కోఆప్షన్ సభ్యులుగా నియమించేందుకు వీలు కలుగుతుంది. విద్యుత్ పంపింగ్ అడ్డంకులకు కేంద్ర పర్యావరణ అనుమతుల ఆలస్యమే కారణమని, కానీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా అందిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో మంచినీటి సరఫరా పరిస్థితులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రాష్టంలో కూరగాయల సాగును 2 లక్షల ఎకరాలకు విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభలో ప్రకటించారు. కోహెడాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మార్కెట్ ఏర్పాటుకు, అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా రాష్ట పార్టీ కార్యాలయంలో

0: సిపిఐ రాష్ట కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినాయక చవితి వేడుకలను పర్యావరణ హితంగా సాంప్రదాయ పద్దతుల్లో జరుపుకోవాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన రంగులు పర్యావరణానికి హాని కలిగిస్తాయని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో 1823 ఎకరాల్లో జరుగుతున్న ల్యాండ్ రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. సర్వే నిర్దారణ పనులను వేగవంతం చేయాలంటూ అధికారులకు సూచించారు. వినాయక నగర్ లోని ఈవీఎం వేర్ హౌస్ లో నిర్వహించిన నెలవారీ తనిఖీల్లో నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అదనపు కలెక్టర్ భుజరంగారావుతో కలిసి పాల్గొన్నారు. గుర్తించబడిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం సీలు తొలగించి ఓటింగ్ యంత్రాలు నిశితంగా పరిశీలించారు. సూర్యాపేట జిల్లాను సంపూర్ణ మత్తురహిత జిల్లాగా మార్చేందుకు నషాముక్త్ భారత్ అభియాన్ ఉపయోగపడుతుందని సూర్యాపేట జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి విద్యార్థులు యువతను లక్ష్యంగా చేసుకుని సమన్వయ యత్నాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటూ పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి పర్యవేక్షణ పర్యవేక్షక కమిటీలోని 5 నాన్ అఫీషియల్ సభ్యుల పదవుల కోసం ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జనగామ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ది అధికారి విక్రమ్ కోరారు. అట్రాసిటీ కేసులు సమీక్షించడానికి, బాధితుల పునరావాసాన్ని పర్యవేక్షించడానికి ఉద్దేశించిన ఈ పదవులకు అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 18 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 1.3 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల కోసం కోటి రూపాయలు బీమా అందించే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని ఈ రోజు ప్రారంభించింది. సికింద్రాబాద్ ఘటకేసర్ కాజీపేట రైల్వే లైన్ మల్టీట్రాకింగ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెర్ట్స్ పై ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు మరియు రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శనం వింటారు. 6:30 జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పి ఉమాపతి బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ఎల్ నినో ప్రభావం ఆరుతడి పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస నాయక్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ పులమాటి పంకజ్ మోహన్. అనంతరం పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగ్య మండలం కాపల కనపర్తి గ్రామ రైతు ఎమ్మాని రవీందర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ పులమాటి పంకజ్ మోహన్. 7:40 ఆసియా T20 టోర్నమెంట్ 2026 కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:00 News@9. 9:15 తిరిగి క్రికెట్ వ్యాఖ్యానం వింటారు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ఉదయం

ప్రసారంలో 5:53 5:55 వందే మాత్రం ఉంటుంది. 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గీతం వింటారు. ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం, 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు, 9:00 చిత్రసీమ సినీ గీతాలు, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. పన్నెండు తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 1:20 తెలుగు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి హిందీ కార్యక్రమాలు వింటారు. 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 9:00 న్యూస్8 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని. ఇందులో కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
6: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
5: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి

0: యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం ఆరుదడి

0: శ్రోతలు, జానపద సంగీత కార్యక్రమంలో పి ఉమాపతి బృందం ఆలపించిన జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు వినండి పి ఉమాపతి బృందం ఆరపించిన జానపద గీతం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్.

మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో పి ఉమాపతి బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం.

ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 1748 జూనియర్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం ఇంకా తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ సంబంధిత విభాగాల్లో పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగానుభవం కూడా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 ఆగస్టు 1 నాటికి ఉద్యోగాన్ని బట్టి 30 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 నవంబర్. మరొక ఉద్యోగ సమాచారం. భారతీయ రైల్వేలో జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ జోన్లో 111 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 4029 ఖాళీలు. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, స్టోర్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2027 జనవరి 1 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. స్టేజ్1, స్టేజ్2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 15 సెప్టెంబర్. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. మ్యాథ్స్, ఇంగ్లీషు, స్థానిక భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందిన వారైతే తెలుగు సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 10వ తరగతిలో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్ కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ indianpost.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి

0: తేదీ సెప్టెంబర్ 21, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 వస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాధవని కుమార్. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శాస్త్రీయ సమాచారం, పారదర్శకత, సమగ్రతతో ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగపడాలని ఆయన అన్నారు. ప్యారిస్లో నేడు జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. అంతరిక్ష కక్షలు మరింత రద్దీగా మారుతుందన్న ఘర్షణ కంటే సహకారానికి, స్వల్పకాలం లాభం కంటే సుస్థిరతకు, బహిష్కరణ కంటే సమిళత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత విధానం వసుదైవ కుటుంబం అంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే సూత్రంతో ముడిపడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. దేశ అంతరిక్ష ప్రయాణంలో సాధించిన అద్భుతమైన పురోగతిని ముఖ్యంగా ప్రస్తావిస్తూ దేశ శాస్త్రవేత్తలు చంద్రయాన్3 ద్వారా భారత్ చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా నిలిపారని, ఆదిత్య ఎల్1 సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందని మోదీ అన్నారు. 2035 నాటికి భారత్ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుని చంద్రునిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ వారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 12-13 తేదీల మధ్య జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, రష్యా ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి సంబంధించి ఈ పర్యటన ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమంగా నిలుస్తుందని భావిస్తున్నారు. దాదాపు 7 ఏళ్లలో చైనా అధ్యక్షుడు భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు దేశ రాజధాని అంతటా డ్రోన్లు, ఇతర చిన్న వైమానిక ప్లాట్ఫామ్ల కార్యకలాపాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 2026 బ్రిక్స్ సదస్సుకు ముందు భద్రతాపరమైన ఆందోళన పెరిగిన కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ సామాజికవేత్త ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. దివంగత 4వ ఆగాఖాన్ దేశ అభివృద్ధికి చేసిన శాశ్వతమైన సేవలను తాను గుర్తు చేసుకున్నట్లు మోడీ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారత రంగాల్లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తాము చర్చించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. కాగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ద్వారా సామాజిక అభివృద్ది, వారసత్వ పరిరక్షణలో జరుగుతున్న ప్రభావవంతమైన కృషి, అలాగే భారత్ విదేశాల్లో ఉన్న మరిన్ని అవకాశాల గురించి తాము చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. 230,000

పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ESTIC 2026 కోసం మంత్రి ఈరోజు కర్టెన్ రైజర్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం 50% పైగా స్టార్టప్లు మెట్రో నగరాల నుండి కాకుండా చిన్న పట్టణాల నుండి వస్తున్నాయని, ఇది దేశవ్యాప్తంగా వ్యాపార అనుకూల ఆవిష్కరణల విస్తృత వ్యాప్తిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ విధానాన్ని అవలంబించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ను ఓడించి ఆ దశలోని 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించగా గ్రూప్ బిలో శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. ఈరోజు ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగా తీర పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన వార్షిక ఫిన్టెక్ సమావేశాల్లో ఒకటైన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026 7వ సంచిక ముంబైలో జరుగుతోంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటం, ఆర్థిక సమ్మిళత్వం కోసం విశ్వసనీయమైన అనుసంధానించిన అంతర్జాతీయ వ్యవస్థలు GFF 2026 ఇతివృత్తంగా ఉన్నాయి. ఈ సదస్సులో దేశ బ్యాంకింగ్ రంగ పరిణామ క్రమంలో తదుపరి దశ కుతుమేద్ ద్వారా జరగనుందని భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి అన్నారు. ఈ సాయంత్రం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కనెక్టెడ్ ఇండియా, సాధికారిక ఆర్థిక వ్యవస్థ, AI ఆర్థిక వ్యవస్థ కోసం విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం అనే శీర్షికతో ఒక సెషన్లో ప్రసంగించనున్నారు. 2025లో $30 బిలియన్గా ఉన్న భారత్ ఏరోస్పేస్ రక్షణ మార్కెట్ల విలువ 2035 నాటికి రెట్టింపై $61 బిలియన్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థల్లోకి MSMEల సమ్మిళితం కోసం నిర్వహించిన జాతీయ కార్యక్రమమైన ఓటెక్ సదస్సులో ప్రసంగిస్తూ 2035 వరకు దేశంలో ప్రయాణికుల విమాన రాకపోకలు ఏటా 8.9% చొప్పున పెరుగుతాయని, ఇది ప్రపంచంలోని ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత వేగవంతమైన వృద్ధి అని రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ కామర్స్ రంగానికి పారదర్శకమైన, సమతుల్యమైన నియంత్రణ చట్టాన్ని సులభతరం చేస్తూ వినియోగదారుల రక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో వినియోగదారుల రక్షణ ఈ కామర్స్

0: ప్రయోజనాలను పరీక్షించే సమతుల్య విధానాన్ని, వ్యాపారం చేసే సౌలభ్యం అవసరాన్ని పరిగణలో తీసుకుంటూ డిజిటల్ మార్కెట్ ప్లేస్లో తలెత్తున్న వినియోగదారుల ఆందోళనను పరిష్కరించడానికి దోహదపడతాయి. 3 రోజుల గ్లోబల్ డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 న్యూఢిల్లీలో జరుగుతోంది. ట్రాన్స్ఫారింగ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విత్ సౌత్ కోఆపరేషన్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. బ్రీడింగ్ ఫర్ టుమారో, యాక్సలరేటింగ్ జెనెటిక్ గెయిన్స్, క్లైమేట్ రెసిలెంట్ డ్రైల్యాండ్ ల్యాండ్స్కేప్స్ వంటి వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $100 పైన కొనసాగుతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ ప్రారంభమై అయినప్పటి నుండి ఇరు దేశాలు నౌకా రవాణాపై తమ భీకర దాడులను ప్రారంభించిన నేపథ్యంలో తాజా నివేదిక వెలువడే సమయానికి ఇంట్రా డే ట్రేడ్లో బ్రెంట్ క్రూడ్ 0.1% పెరిగి బ్యారెల్కు $130 వద్ద ట్రేడ్ అవుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 0.22% పెరిగి బ్యారెల్కు $96.27 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్తో వెంటనే యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిర అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యకుడు షీజిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ రోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతుల కార్యక్రమం.

ఈనాటి కిసాన్ వాణి రైతుల కార్యక్రమానికి శ్రోతలందరికి స్వాగతం, నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం ఆరుతడి పంటలలో సాగులో సమగ్ర సస్య రక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయం ఉంటుంది. అనంతరం పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగ్యా మండలం కాపుల కనపర్తి గ్రామ రైతు ఎమ్మాని రవీంద్ర గారితో పరిచయం ఉంటుంది.

0: ఈనాటి కిసాన్ వాణి రైతుల కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఇప్పుడు వినండి, ఎల్ నినో ప్రభావం ఆరతడి పంటల సగులు సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస నాయ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయం చేస్తున్న వారు కూడా మాటి పంకజ్ మోహన్.

0: ఎల్నినో ప్రభావంతో వేసుకున్న ఆరుతడి పంటలలో సమగ్ర సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలో తెలియచేయడానికి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస నాయక్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి సమగ్ర సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు ఎలా సాధించాలో తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస నాయక్ గారు.
1: సో నమస్కారం సార్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు సోదరులందరికీ కూడా ఒక అసాధారణమైనటువంటి వాతావరణ పరిస్థితి, దాన్నే మనం ఎల్నినో ప్రభావం అని కూడా అంటారు. దానితోటి చాలా రకాలైనటువంటి మనోవేదన కానీ ఆర్థికంగా కూడా రైతు సోదరుడు నష్టపోతున్నాడు. సో దాని గురించి ఈరోజు మనము వివరించుకొని వివిధ ఆరుతడి పంటల్లో కూడా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించుకొని అధిక దిగుబడులు సాధించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.
0: ప్రస్తుత పరిస్థితులలో ఆరుతడి పంటలలో ఎలాంటి కీటకాలు ఆశించే అవకాశం ఉంది, వాటిని రైతులు ఎలా నివారించుకోవాలి, ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో వివరిస్తారా?
1: ముఖ్యంగా రైతు సోదరులు తెలియజేసుకుంది ఏంటంటే, మా యొక్క ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కానీ, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వాళ్ళు కానీ ఈ యొక్క ఎల్నినో ప్రభావంతో మనం ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క ఆరుతడి పంటలను వేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరుతడి పంటలు అంటే ఏంటి అంటే, సో తక్కువ వర్షపాతం నమోదైనా కూడా దాని యొక్క వేరు వ్యవస్థ, అంటే ఈ యొక్క పంటల యొక్క వేరు వ్యవస్థ అనేటువంటి దృఢంగా ఉండడం వల్ల తక్కువ వర్షపాతం ఉన్నా కూడా సమర్థవంతంగా ఉన్నటువంటి నీటిని, భూమిలో ఉన్నటువంటి నీటిని వినియోగించుకుని అత్యధిక దిగుబడులు ఇస్తాయి. వీటినే మనం జనరల్ గా ఆరుతడి పంటలు అంటాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జొన్న, మొక్కజొన్న, అదేవిధంగా మనం కందులు, పెసర్లు, బబ్బర్లు, అదేవిధంగా మినుములు, అదేవిధంగా పొద్దుతిరుగుడు, ఆముదు, ఇట్లాంటి పంటలన్నింటినీ కూడా మనము ఆరుతడి పంటలన్నీ కూడా మనం భావించుకోవచ్చును. ఈ ఆరుతడి పంటల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క ఆరుతడి పంటలను వేసుకున్నాడు. సో ఈ ఆరుతడి పంటల్లో ముఖ్యంగా రెండు రకాలైనటువంటి కీటకాలు వస్తాయి. ఒకటి కొరికి నమిలే భాగాలు కలిగినటువంటి కీటక పురుగులు, రెండవది రసం పీల్చే పురుగులు అని కూడా మనం వర్గీకరించవచ్చును. ఈ యొక్క కొరికి నమిలే ముఖ భాగాలు కలిగినటువంటి కీటకాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అవి ఆకులపైన చిల్లులు వేయడం కానీ, ఈ యొక్క కాండాన్ని కొరికి వేయడం కానీ, అదేవిధంగా పుష్పాలను కొరికి వేయడం కానీ, అదేవిధంగా కాయలను కొరికి వేయడం వల్ల కానీ అత్యధిక నష్ట పరిమాణాన్ని కూడా మనం చూడగలుగుతాం. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు, సో రసం పీల్చే పురుగులు ముఖ్యంగా ఏం చేస్తాయి, తన యొక్క ముఖ భాగాలను ఒక గుట్టం లాగా అమర్చుకొని వాటిని ఈ యొక్క పంట చేలల లోపల చొప్పించుకొని అది రసాన్ని పీల్చడం వల్ల ఈ యొక్క వంకెర పోవడం కానీ, పత్రహరిత శాతం తగ్గడం కానీ, దీనివల్ల అత్యధిక దిగుబడి అనేటువంటి తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ రెండు రకాల మనం కీటక పురుగులను గనక మనం సమర్థవంతంగా సమగ్ర సస్యరక్షణ చర్యలతోటి మనం గనక నివారించుకున్నట్లయితే అత్యధిక దిగుబడులు సాధించుకోవచ్చని నేను రైతు సోదరులకు సూచిస్తున్నాను.
0: ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులలో రైతులు వారు వేసుకున్న పంటలలో ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలను ఎలా పాటించాలి, మరి వాటి వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు చేకూరుతాయి?
1: ముఖ్యంగా మనం రైతు సోదరులు చూసుకున్నట్లయితే సమగ్ర సస్యరక్షణ చర్యలు అంటే ముఖ్యంగా ఏంటిదంటే, మనం యొక్క కీటకం యొక్క దాని యొక్క నష్ట పరిమాణాల శాతాన్ని బట్టి, అంటే 5% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ఒకవేళ కనుక 100 మొక్కలు ఒక పొలం లోపల చూసుకున్నట్లయితే 5 మొక్కల పైన ఈ యొక్క చిల్లులు పడడం కానీ, అదేవిధంగా వంకెర తిరగడం కానీ, ఆకులు ఈ విధంగా మాడిపోవడం కానీ, ఇట్లాంటి నష్ట పరిమాణాన్ని గనక రైతు సోదరులు గనక గమనించినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యలను కూడా కంపల్సరీ ఖచ్చితంగా పాటించుకోవాలి. సమగ్ర సస్యరక్షణ చర్యలో భాగంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే యాంత్రిక పద్ధతులు కానీ, జీవ నియంత్రక పద్ధతులు కానీ, అదేవిధంగా రసాయనిక పద్ధతులు కానీ, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పద్ధతులు మనం వాడుకొని వాటిని క్రోడీకరించుకొని వాటిని అనుసంధానం చేసుకుని ఈ యొక్క కీటకం యొక్క నష్ట పరిమాణ శాతాన్ని బట్టి వాటిని గనక అవలంబించుకున్నట్లయితే మనం ఈ కీటకాలను మనం ముఖ్యంగా నివారించుకోవచ్చును. వాటినే మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు కూడా అని అంటాం. సో దీనివల్ల ముఖ్యంగా మనకు రైతు సోదరులకు ఏమవుతుంది, తక్కువ పంట ఖర్చుతోటి ఎక్కువ దిగుబడిని సాధిస్తాడు. ఎందుకంటే రసాయనిక పురుగు మందుల పైన తక్కువ ఆధారపడడం వల్ల, రసాయనిక పురుగు మందులు తక్కువ వాడుకోవడం వల్ల ఏమవుతుంది, పంటకు అయ్యేటువంటి ఖర్చు అనేటువంటిది తగ్గుతుంది. సో దానివల్ల అత్యధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుందని కూడా నేను రైతు సోదరులకు సూచిస్తున్నాను.
0: వివిధ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా రసం పీల్చే కీటకాలను ఏ విధంగా నివారించుకోవచ్చు రైతులు?
1: ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా రైతు సోదరుడు ఫస్ట్ అవలంబించినటువంటి అస్త్రం ఏంటిదంటే విత్తన శుద్ధి. సో విత్తన శుద్ధిని మనం గనక చూసుకున్నట్లయితే మనము ట్రైకోడర్మా విరిడి అనేటువంటి మందును గాని, అది జీవ శిలీంద్ర నాశిని, అదేవిధంగా సూడోమోనాస్ ఫ్లోరసిన్స్ అనేటువంటి మందును గాని 10 గ్రాములు ఒక కిలో విత్తనానికి గనక పట్టించి మనం భూమి లోపల వేసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాధులు కలిగించేటువంటి సూక్ష్మజీవుల నుంచి రక్షించుకోవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కీటక పురుగులకు నివారించుకోవడానికి మనం ఇమిడాక్లోపిరిడ్ అనేటువంటి ద్రావణాన్ని 48 FS అనేటువంటి మందును దాదాపు మనము 8 ML ఒక కేజీ విత్తనానికి గాని, అదేవిధంగా థయామిథగ్జమ్ అనేటువంటి మందును 30 FS అనేటువంటి పురుగు మందును మనం ఈ యొక్క విత్తన శుద్ధికి కూడా వాడుకోవచ్చు. దాని యొక్క మోతాదు గనక మనం చూసుకున్నట్లయితే 12 ML ఒక కేజీ ఒక కిలో విత్తనానికి గనక పట్టించుకుని మనం పంట పొలాల లోపల మనం వేసుకున్నట్లయితే వేసుకున్న దాదాపు 20 నుంచి 25 రోజుల వరకు వచ్చేటువంటి ఈ యొక్క రసం పీల్చే పురుగులను కూడా అన్నిటిని కూడా మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పంటను విత్తుకున్న తర్వాత గాని లేదా పంట మొక్కలను గనక మనం ప్రధాన పొలం లోపల నాటుకున్న తర్వాత ఎప్పుడైతే 2 ఆకుల దశలో గాని 3 ఆకుల దశలో గాని రైతు సోదరులు గనక ఈ యొక్క గుడ్డు దశను గనక గమనించినట్లయితే లేదా చిన్న చిన్న చిల్లులను గనక రైతు సోదరులు గమనించినట్లయితే వేప నూనె అటువంటి మందును ఖచ్చితంగా 2వ అస్త్రంగా భావించుకోవాలి. దానిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే 10,000 PPM గాని 1,500 PPM గాని 3,000 PPM అనేటువంటి గాఢతలు ఉంటాయి. సో దాంట్లో 1,500 PPM ని దాదాపు 3 ML ఒక లీటర్ నీటికి కలుపుకొని గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే పంట యొక్క చిన్న దశలో వచ్చేటువంటి గుడ్డు దశను మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా అవే కాకుండా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిగురు అట్టలను కూడా మనం వాడుకొని ఈ యొక్క రసం పీల్చే పురుగులను కూడా మనం నివారించుకోవచ్చును. జిగురు అట్టలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పసుపు జిగురట్టలు కానీ, నీలిరంగులో ఉన్నటువంటి జిగురట్టలు కానీ, తెలుపు రంగు జిగురట్టలు కానీ మనం మన పంట పొలాల లోపల అమర్చుకొని ఈ యొక్క రసం పీల్చే పురుగులను కూడా మనము నివారించుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పసుపు రంగు జిగురట్టలు గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమలను కూడా మనం ఎక్కువగా ఒడిసి పట్టుకుంటాయి. అదేవిధంగా నీలిరంగు తామర పురులను, అదేవిధంగా తెలుపు వర్ణంలో ఉన్నటువంటి జిగురట్టలు ముఖ్యంగా ఈ యొక్క తామర పురులు కూడా ఒడిసి పట్టుకుంటాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇవే కాకుండా మనం ముఖ్యంగా కొరికినములే భాగాలు కలిగినటువంటి రెక్కల జాతి పురుగు, లద్దె పురుగు గాని, కాండం తొలుచు పురుగు గాని, కాయ తొలుచు పురుగు గాని, ఇటువంటి పురుగుల యొక్క వాటి యొక్క ఆడ జీవులను, మగ జీవులను మనం నియంత్రించుకోవడానికి ముఖ్యంగా లింగాకర్షక బుట్టలను కూడా మనం అమర్చుకోవచ్చును. ఈ లింగాకర్షక బుట్టలను 4 లేదా 10 మనం పంట పొలంలో ఈ యొక్క పురుగు ఉందా లేదా తెలుసుకోవడానికి మనం 4 ఒక ఎకరం పొలానికి, అదేవిధంగా వాటిని అరికట్టుకోవడానికి మాత్రం మనం 10 వరకు 1 ఎకరం పొలానికి గనక అమర్చుకున్నట్లయితే వాటిని నివారించుకోవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎర్ర పంటలను కూడా మనం వాడుకోవచ్చును. ఎర్ర పంటలు ఏ విధంగా వాడుకోవాలంటే కొన్ని రకాలైనటువంటి రెక్కల జాతి పురుగులు గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రధాన పొలం కంటే ఇతర జాతి పంట మొక్కలపైన ఎక్కువగా ఆశించి వాటిపైన గుడ్లు పెట్టేటువంటి ఆస్కారం ఉంది. సో కాబట్టి రైతు సోదరులందరూ ముఖ్యంగా మీరు గనక ఈ యొక్క లద్దె పురుగులు గమనించినట్లయితే లద్దె పురుగులు ముఖ్యంగా ఆముదం మొక్కలపైన ఎక్కువగా ఆకర్షించబడతాయి. సో ఈ ఆముదం మొక్కలను 50 వరకు గనక మనం పెట్టుకున్నట్లయితే ఈ యొక్క లద్దె పురుగులు వాటిపైకి చేరిపోయి గుడ్లను పెట్టడం గానీ లేదా వాటిని తినడం గానీ ఆరంభిస్తాయి. సో అప్పుడు రైతు సోదరుడు వాటిపైన ఒక రసాయనిక పురుగు మందును పిచికారీ చేయడం గానీ లేదా వాటిని మన యాంత్రిక పద్ధతుల ద్వారా కూడా నాశనం కూడా మనం చేసుకోవచ్చును. సో ఈ విధంగా ఎర్ర పంటలు, అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే కాండం తొలచు పురుగును కూడా మనం నివారించుకోవచ్చును. సో బంతి మొక్కలను కూడా మీరు పెట్టుకోవచ్చును. బంతి మొక్కలు గనక పెట్టుకున్నట్లయితే ఈ యొక్క హెలికోవర్ పార్మిజెరా అని కూడా అంటాం, దాని యొక్క శాస్త్రీయ నాము, అది కూడా ఆకర్షితమై అది కూడా గుడ్లు పెట్టేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క బంతి మొక్కలపైన కూడా రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయడం లేదా బంతి మొక్కలు నాశనం చేయడం వల్ల ఈ యొక్క కాండం తొలుచు గాని లేదా కాయ తొలుచు పురుగును గాని మనం నివారించుకోవచ్చును. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సమగ్ర సస్య రక్షణ చర్యల్లో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ మనం మొదటగా చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి, 2వది వేప కషాయాన్ని వాడుకోవడము, 3వది జిగురట్టలను వాడుకోవడం, 4వది లింగాకర్షక బుట్టలను వాడుకోవడము, 5వది ఎర్ర పంటలను కూడా మనం వాడుకున్నట్లయితే ఈ యొక్క ఇటువంటి సమగ్ర సస్య రక్షణ చర్యలను వాడుకున్నట్లయితే ఈ యొక్క కీటకం యొక్క నష్ట పరిమాణ శాతాన్ని కూడా మనం తగ్గించుకుని అత్యధిక దిగుబడులను సాధించవచ్చును. అదేవిధంగా ముఖ్యంగా రైతు సోదరులు కనుక చూసుకున్నట్లయితే ఇక ఈ యొక్క సమగ్ర సస్య రక్షణ చర్య పద్ధతుల ద్వారా మనం కంట్రోల్ చేయలేకపోతున్నామంటే ఒక లాస్ట్ మనం ఒక అస్త్రంగా మనం ఈ యొక్క రసాయనిక పురుగు మందు ద్రావణాన్ని కూడా వాడుకుని మనం యొక్క పురుగులను కూడా నివారించుకోవచ్చు. అంటే ఒక పంటను బట్టి పంటలో వచ్చేటువంటి కీటకాన్ని బట్టి కూడా మనము ఈ యొక్క పురుగు మందులను మనం వాడుకోవచ్చు. ముఖ్యంగా రసం పిలిచే పురుగులకు మనం చూసుకున్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి పురుగు మందును 0.5 ml ఒక లీటర్ నీటికి, అదేవిధంగా థయామిథాక్సమ్ అనేటువంటి మందును 0.2 grams ఒక లీటర్ నీటికి కానీ మనం పిచికారీ చేసుకుని మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కాండం తొలుచు కానీ అదేవిధంగా కాయ తొలుచు పురుగులకు కానీ మనం చూసుకున్నట్లయితే క్లోరాంట్రినిలిప్రోల్ అనేటువంటి మందును 0.3 ml ఒక లీటర్ నీటికి కానీ, అదేవిధంగా ఫ్లూ బెండిమైర్ అనేటువంటి పురుగు మందును 0.2

0: 2 ml ఒక లీటర్ నీటి గాని మనం పిచికారి చేసుకున్నట్లయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చును. ఇంతేకాకుండా మనకు రైతు సోదరులకు అతనికి దగ్గరలో గాని ఒకవేళ గనక బదనికలు అనేటువంటి ఉన్నట్లయితే, బదనికలు అనేటువంటివి జీవ నియంత్రకాలుగా మనం భావించవచ్చును. ఈ జీవ నియంత్రకాలను కూడా మనం పొలం లోపల వదులుకున్నట్లయితే ఈ యొక్క బదనికలు అనేటువంటివి ఎక్కడెక్కడైతే ఈ యొక్క పిండి నల్లి కానీ అదేవిధంగా పేనుబంక కానీ తామర పురులు ఉన్నట్లయితే వాటిపైకి ఒక దాడి చేసి వాటిని తినేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దాదాపు మనము 4,000 వరకు ఒక ఎకరానికి గనక మనము వాటిని రిలీజ్ చేసుకున్నట్లయితే మనము పంటను కాపాడుకోవచ్చును. అదేవిధంగా మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెక్కల జాతి పురుగులకు పరాన్న జీవులు కూడా మనకు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ట్రైకోగ్రామా కిలోనిస్, ట్రైకోగ్రామా జపానికం అనేటువంటిది గుడ్డు పరన్నా జీవులను కూడా మనం వాడుకుని ఈ యొక్క పురుగులను మనం నియంత్రించుకోవచ్చును. ముఖ్యంగా ఈ యొక్క గుడ్డు పరన్నా జీవులను 20,000 వరకు దాన్ని ఒక సీసీ అని కూడా భావిస్తారు. సో మా యొక్క ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లోపల మనకు రాజేంద్ర నగర్ లోపల ఈ యొక్క గుడ్డు పరన్నా జీవులను కూడా మేము అభివృద్ధి పరుస్తున్నాము. సో వీటిని ఒక సీసీ అంటే 20,000 వరకు మనము ఒకసారి గనక మనం మన పంట చేల లోపల వదులుకున్నట్లయితే గుడ్డు దశ నుంచి వెళ్ళి ఈ యొక్క పరన్నా జీవులు అనేటువంటివి బయటికి వచ్చి ఎక్కడెక్కడైతే ఈ యొక్క హానికరం చే కీటకాల యొక్క గుడ్డు దశలు ఉన్నాయో ఆ యొక్క గుడ్డు దశ పైన ఆశించి వాటిని నశించజేయడం వల్ల మనకు గుడ్డు దశ నుంచి వెళ్ళి మనకు చిన్న లార్వా దశల నుండి బయటికి రాకపోవడం వల్ల మనం వాటి నుంచి వచ్చేటువంటి నష్ట పరిమాణాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చని కూడా రైతు సోదరులందరికీ కూడా నేను ఈ సందర్భంగా వివరిస్తున్నాను. కాబట్టి రైతు సోదరులందరూ ఖచ్చితంగా మీరు 6 తడి పంటల్లో కూడా అధిక దిగుబడులను సాధించవచ్చును. కాకపోతే మీరు ఈ విధంగా సూచించినటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలతోటి మీరు పాటించినట్లయితే అధిక దిగుబడి సాధిస్తారనికి కూడా నేను ఈ సందర్భంగా మీకు వివరిస్తున్నాను.
1: చివరగా సమగ్ర సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడి సాధించడంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ పాత్ర ఎలా ఉంది, వారికి ఎలా సహాయపడుతుంది?
0: రైతు సోదరులు ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే మన పంట పొలం ఎలా ఉంది, దాంట్లో వచ్చేటువంటి కీటక పురుగు ఏంటిది, అది కొరికి నమిలే భాగాలు కలిగినటువంటి కీటక పురుగ లేదా రసం పీల్చే పురుగు అనేటువంటిది ఫస్ట్ మనం వర్గీకరించుకోవాలి. వర్గీకరించుకున్న తర్వాత రైతు సోదరుడు పంట పొలం లోపల 5 ప్లేసెస్లో ఒక్కొక్క ప్లేస్ లోపల 5 మొక్కలను చాలా నిశితంగా మనం గమనించుకోవాలి. గమనించుకున్న తర్వాత దాని యొక్క నష్టం అనేటువంటిది ఎక్కడ ఉంది, ఇది ఆకుల మీద ఉందా, కాండం మీద ఉందా, పుష్పాల మీద ఉందా, కాయల మీద ఉందా అనేటువంటిది ఫస్ట్ రైతు సోదరుడు నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ గనక ఆకుల పైన ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క లోపల 10 ఆకులు ఉంటే 5 ఆకులు గనక నష్ట పరిమాణం కలిగి ఉంటే అది 50% నష్ట పరిమాణంగా రైతు సోదరుడు గమనించుకోవాలి, నిర్ధారణ చేసుకోవాలి. సో ఆ విధంగా దాదాపు ఒక 50 మొక్కల వరకు గనక ఈ యొక్క రైతు సోదరుడు గనక పంట పొలం మొత్తం చూసుకొని ఆ విధంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత అతను దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారికి కానీ, అదేవిధంగా మన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు కానీ ఆ యొక్క ఫోటోలను కానీ లేదా నేరుగా ఆ యొక్క నష్ట పరిమాణాన్ని కలిగించినటువంటి మొక్కలను ముఖ్యంగా తీసుకెళ్లినట్లయితే ఆ రైతు సోదరులకు ఖచ్చితంగా శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు కానీ సకాలం లోపల దానికి ఎటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యను మనం పాటించాలి. అదే వేప నూనెతోటి దాన్ని నివారించుకోవచ్చా, వేప నూనె 1500 ppm తోటి నివారించుకోవచ్చా, లేదా లింగాకర్షక బుట్టలను పెట్టుకుని దాని యొక్క ఆడ కీటకాన్ని మనం నివారించుకోవచ్చా, లేదా దీనికి ఖచ్చితంగా ఆ యొక్క నష్ట పరిమాణ శాతాన్ని బట్టి ఈ యొక్క రసాయనిక పురుగు మందులను వాడుకోవచ్చా అనేటువంటిది ఆ యొక్క శాస్త్రవేత్త నిర్ధారించుకొని, ఒకవేళ గనక రసాయనిక పురుగు మందే దానికి యొక్క ప్రధాన అస్త్రంగా భావిస్తే అప్పుడు శాస్త్రవేత్త ఆ పురుగుకు సంబంధించినటువంటి రసాయనిక పురుగు మందును ఖచ్చితంగా సిఫారసు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా వ్యవసాయ శాఖ గాని మా యొక్క ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల యొక్క సహకారంతో మీరు ఈ యొక్క 6 తడి పంటల్లో వివిధ సమగ్ర సస్యరక్షణ చర్య పద్ధతులను మీరు వాడుకొని అధిక దిగుబడులు సాధించాలి అని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
1: ఇంతవరకు ఎల్నినో ప్రభావంతో వేసుకున్న 6 తడి పంటలలో సమగ్ర సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు ఎలా సాధించాలో వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారు మా రైతు సోదరుకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి.
0: సార్ ధన్యవాదాలు సార్.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి రైసుల కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం, 6 తడి పంటల్లో సమగ్ర సస్యరక్షణ చర్యలు ఈ అంశంపై వరంగల్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ నాయక్ గారితో పరిచయం ఉన్నారు. పరిచయం చేసిన వారు పులుమాటి పంకజ్.

0: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: ఇప్పుడు వినండి, పత్తి పంట సాగులో అనుభవాలు. ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగ్యం మండలం కాపుల కనపర్తి గ్రామ రైతు శ్రీ ఎమ్మాని రవీందర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయం చేసిన వారు శ్రీ పులుమాటి పంకజ మోహన్.
2: కాపలకనపర్తి గ్రామంలో ఈ పత్తి పంట సాగు చేస్తా ఉన్నారు కదా, ఎంతకాలం నుండి చేస్తా ఉన్నారు పత్తి పంట?
3: 20 ఇయర్స్ నుండి చేస్తున్నాం.
2: 20 సంవత్సరాలకెళ్ళి పత్తి సాగు చేస్తా ఉన్నారు?
3: గత 20 సంవత్సరాల నుండి పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న
2: ఇవన్నీ చేస్తాం. అంటే అప్పుడు ఈ పత్తిలో అంతర పంటలు కూడా వేసేది కదా?
3: పత్తిలో అంతర పంటలు వేసేటువంటి వాళ్ళను, ఈ కంది, ఈ పత్తి పోయిన తర్వాత మళ్ళీ దుక్కి దున్ని చేయకుండా కందిని కూడా వేసి తర్వాత ఉపయోగించుకునేటువంటి వాళ్ళు.
2: ఇప్పుడు వేస్తున్నారు అట్లా?
3: ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాల్లో వేస్తున్నారు. నీళ్లు లేనటువంటి వాళ్ళు ఆ పని చేస్తారు, నీళ్లు ఉన్నటువంటి వాళ్ళు మా కథను వేసుకోవడం జరుగుతుంది.
2: ఈ పత్తి పంట ఇప్పుడు ఇంత ఎత్తు పెరిగింది, ఎప్పుడు వేశారు ఇది?
3: జూన్ 12 అండి.
2: జూన్ 12 వేశారు ఇది. మరి పత్తి పంట సాగు చేయండి, దుక్కిని ఎట్లా చేసుకుంటారు మీరు? ఇంత ముందు అంటే పశువుల పెంటలు వాడేది, మరి ఇప్పుడు వాడుతున్నారా?
3: పశువుల పెంటలు, గొర్రెలు, పోల్ట్రీ ఫామ్ ఉన్నటువంటి ఈ కోళ్ళెరు అవి వేస్తేనే కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది. లేకుంటే ఈ పిండి వేసినప్పుడు ఇట్లా గ్రీన్ గా రావడం, మళ్ళీ ఇది గ్రోత్ తగ్గిపోవడం ఇబ్బందికరంగా అవుతుంది. పంట అది లేనిది పశువుల పేడ గానీ అది కానీ గొర్రెలేరు గానీ అది లేనిది వ్యవసాయం చేయడం చాలా
2: నష్టం జరుగుతుంది.
3: నష్టం
2: అంటే భూసారం కూడా తగ్గుతుంది. భూసారం పెరగాలంటే మనం ప్రకృతి సహజంగా ఉన్న వాటిని, వనరులను వినియోగించుకోవాలి. ఇప్పుడు ఇది పిందెలు పడ్డట్టున్నాయి కదా,
3: పిందె దశలో ఉంది.
2: ఇంట్లో ఇప్పుడు కలుపు నివారణ ఎట్లా చేసుకుంటా ఉంటారు?
3: కలుపు నివారణ అది గుంటుగా గొర్రు అంతేగాని మందులు కొట్టడం అనేటువంటిది లేదు. మందులు కొడితే చెట్టు చచ్చిపోతున్నాయి. పశువుల ద్వారానే గొర్రె గుంటగా కొట్టడం లేదా టిల్ల ద్వారా దుక్కుని సదును చేసుకోవడం అంతే అవుతుంది. కానీ ఇక కలుపు నివారణ అదే పద్ధతి.
2: నీరు ఎన్ని రోజులకు అందిస్తా ఉంటారు ఇప్పుడు ముక్కలకు?
3: నీళ్లు 20 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి అందిస్తే సరిపోతుంది.
2: నీటి సౌకర్యం బాగుంది,
3: బాగుంది, బోర్ ఉంది. కానీ వాతావరణం వర్షాలు లేకపోవడం వల్ల నీరు భూభాగంలోకి ఇంకపోయి వాటర్ కి ఇబ్బంది అవుతుంది. వర్షం పడితే పడతా అని చెప్పి చూసుకుంటుండేసరికి వర్షం పడట్లేదు, చేను ఖరాబ్ అయిపోయిందండి.
2: వర్షాల కోసం ఎదురు చూసేసరికి మీకు చేను ఇబ్బంది అయిందండి.
3: ఇబ్బంది
2: అయిపోయింది. నీరు
3: జల వనరులు ఉన్నాయి కానీ ప్రకృతి వర్షం కొడితే కూల్ ఉంటది, చేను గ్రోత్ వస్తుంది, పెరుగుతుంది. మనం ఇవాళ వర్షం, ఇవాళ వాటర్ కొడితే ఏమవుతుంది, 3-4 రోజుల్లో ఇంకిపోతుంది. దాంతో అంతే ఉంటది. వర్షం కొట్టేంత ఎలిజిబుల్ గా ఇది ఉండదు.
2: వర్షంతో బలం వస్తుంది,
3: బలం వస్తుంది. చేనుకు కూడా ఒకసారి పిండేసినంత ఈక్వల్ ఉంటది. కూల్ వాతావరణం నుండి పెరగడానికి అవకాశం ఉంటుంది.
2: అంటే వాతావరణం అనుకూలంగా ఉంటే రైతుకు మంచి దిగుబడి
3: దిగుబడి ఉంటది, మేలు జరుగుతుంది. ఈ ఎండలకు నీళ్లు వెళ్ళట్లేదు, ఇబ్బందికరంగా ఉన్నది. కొన్ని ఏదో నాకంటే నీళ్లు ఉన్నాయి పండించుకుంటాను, కానీ వేరే వేరే దిక్కులు అయితే నీళ్లు లేక
2: చాలా మంది రైతులకు
3: ఇబ్బందికరంగా ఉన్నది. అసలు పెట్టుబడి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు.
2: అంటే పూత కూడా బాగా రావాలంటే మీరు ఏమైనా పద్ధతులు పాటిస్తూ ఉంటారు?
3: పూత రావాలంటే ఇక యాక్చువల్ గా వాతావరణం పూత వస్తుంది, కానీ ఓవర్ వర్షాలు కనుక పడ్డట్టే పూత రాలిపోతుంది. పూత అనేటువంటి పక్క వస్తుంది. పూతలు
2: అంటే పూత వస్తుంది కానీ నిలబడదు అంట.
3: నిలబడదు, వర్షం కొడితే నిలబడదు, ఎండ కొడితే నిలబడుతుంది. బాగా ఓవర్ ఫాలింగ్ కావడం వల్ల వర్షం ఆ మొగ్గలకు తగిలి కిందికి పడిపోవడం జరుగుతుంది. ఈ కరువుతో బాగుపడితే కానీ ఒక్కసారి వర్షం కనుక పడ్డట్టే కనీసం 7-8 క్వింటాల్ అన్నాయి రైతు బ్రతికి బయటపడేటువంటి ఆస్కారం ఉంది.
2: 2 వర్షాలు పడితే మీకు మంచి దిగుబడి వస్తుంది.
3: మంచి దిగుబడి వచ్చే ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈసారి కనుక వర్షం పడ్డట్టే 1 కోట్ల రూపాయల వర్షం, వరలు కూడా ఎండిపోతున్నాయి. ఈ భూభాగం వాటర్ తగ్గిపోయింది, అసలు వరలు కూడా పండేటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఇప్పుడు ఇంకా 2 నెలలు వారాలి, ఇంకా 2 నెలలు వారాలంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. రోజు రోజుకి ఇవాళ 4 గంటలు వెళ్తే ఇంకో 2 రోజుల వరకు ఇంకో 1/2 అవర్ తగ్గుతున్నది. అట్లా అట్లా కావడం వల్ల కూడా చాలా రైతుకి ఇబ్బందికరం. ఇంకా సెకండ్ క్రాప్ అయితే వేసేటువంటి ఆలోచన 100% లేదు. ఇదే కాలం ఇట్లా ఉన్నటువంటి ఓన్లీ మేబీ హెల్ప్ ఒక వినాయక చవితి ఒకటి ఉంది. వినాయక చవితి కనుక వర్షాలు కనుక లేకుంటున్నాయనుకో, ఇక రైతు బతుకు ఇక
2: ఇబ్బందికరం,
3: చాలా ఇబ్బందికరం. అంటే వినాయక చవితి ఒకటి ఉంది, దసరా పండుగ ఒకటి ఉంది, కానీ అప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ ఎండిపోతాయి.
2: అంటే చివరి దశకు వస్తాయి,
3: చివరి దశకు వస్తుంది, దసరా వరకు ఎరువులు అయిపోతుంది అనుకుంటాను.
2: మరి తెగుళ్ళు కీటకాలు కూడా ఆశిస్తూ ఉంటాయి మీ చేను, ఎలాంటివి ఆశిస్తూ ఉంటాయి?
3: ఎండ కొడుతుంటే తెగుళ్ళు ఏమొస్తాయి, ఆకులు ఆల్రెడీ దొడ్డుగా అయిపోతాయి, ఇక అది ఉన్న ఆకులు ఎండిపోతా ఉంటాయి. ఇప్పుడు ఆడొక చెట్టు ఆడొక చెట్టు ఎండిపోతూనే ఉన్నది. ఇక తెగుళ్ళు అనేటువంటిది అది రాదు ఏం కాదు, కానీ ఈ వర్షం పడితే బాగుంది, కానీ వర్షం లేకపోవడం వల్ల లాస్ అది ఎండిపోతుంది. ఇప్పుడు ఏదో పొద్దున పచ్చగా ఉన్నది అంతేగాని మధ్యాహ్నం 1 గంట వరకు అయితే చేనంతా ఇక్కడికి రావడమే బాధాకరంగా ఉంటుంది
2: అనిపిస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాలు పండిస్తున్నారు, ఎప్పుడు లేని పరిస్థితి
3: ఈసారి దాపురించింది. భగవంతుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతున్నది.
2: దిగుబడి ఎంత వస్తుందండి మీకు?
3: దిగుబడి ఈసారి 3 క్వింటాల్ 4 క్వింటాల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి కనపడలేదు.
2: ప్రతి సంవత్సరం అంటే 20 సంవత్సరాలు అధిక దిగుబడి సాధించారు ఎప్పుడు?
3: అప్పుడు RCH2 గానీ RC6 గానీ ఫస్ట్ ఉన్నప్పుడు అది విత్తనాల నాణ్యత ఉండేది, అప్పుడు 20 క్వింటాల వరకు పక్క వచ్చేది. ఇప్పుడు ఏమున్నది 5, 6, 7 క్వింటాల కంటే ఎక్కువ రావట్లేదు. విత్తనాలనే ఇప్పుడు రైతుకు జరిగేటువంటి వాతావరణం ఒకటి సహకరించాలి, సీడ్ ఒకటి కరెక్ట్ ఉండాలి, ఎరువులు ఒకటి కరెక్ట్ పొజిషన్ లో ఉండాలి, లేబర్ అనుకూలంగా ఉండాలి. వర్షం ఇది ఏది లేకపోయినా గానీ రైతుకు ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది.
2: ఇన్ని అనుకూలిస్తేనే రైతుకు లాభదాయకం,
3: లాభదాయకం.
2: పంట చివరికి వచ్చిన ఒక వర్షం పడ్డా
3: మొత్తం పత్తి పూసిన తర్వాత వర్షం పడ్డది అనుకో అంత బ్లాక్ అయిపోతుంది. ఈ అది కాయ కింద పత్తి పెడతాడు, వాళ్ళు అడిపోయిన తర్వాత 8-9 వేల దానికి దీన్ని 4 వేలు అడుగుతాడు. మళ్ళీ కాయలు ఏరడం వల్ల కూడా రైతుకు ఇబ్బందికరంగా, లేబర్ ఛార్జ్ ఎక్కువ పడుతుంది. ఈ లేబర్ కూడా ఇది వరకు 10 o'clock వచ్చి 6 o'clock దానికి, ఇప్పుడు వాళ్లకు 7 మార్నింగ్ 7 కలుస్తున్నారు, 7 కంటున్నారు, 7 చలి 8 అవుతుంది, 1 o'clock ఇంటికి పోతున్నారు. వాళ్ళకు కూడా లేబర్ తోటి కూడా ఫుల్ ఇబ్బందికరంగా ఉన్నది. ఏమైనా ఒక మెషిన్ల ద్వారా కలుపు మొక్కలు తీయడం కానీ, పత్తి వేయడం కానీ, వరి పోయడం కానీ, నాట్లు వేయడం కానీ, ఈ వ్యవసాయ పద్ధతి నేచురల్ కాకుండా
2: యాంత్రీకరణ
3: జరుగుతూనే ఏమన్నా లాభదాయకం అవుతుంది. కానీ ఈ విధంగా మనుషులతోటి మానవ హ్యూమన్ పవర్ తోటి చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది.
2: ఇప్పుడు వచ్చిన పత్తిని మీరు ఎక్కడ విక్రయిస్తుంటారు ఎక్కువగా?
3: ఎక్కువ వరంగల్ లేదా ఇంటికానే బ్రోకర్ కట్టాడు, వేపిజ్జి పెడతాను, 105 రూపాయలు కట్ చేసుకుంటాను. అక్కడ కూడా రాజ్ దుకాన్లు, టీ దాడవాయి, కమిషన్, హామాలి, దానం, ధర్మం, గీకి, వెనక ముందట మళ్ళీ నెట్ క్యాష్ ఇచ్చినందుకు వాడు 2, 3 అంటాడు. ఈ కథ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. గవర్నమెంట్ ఏ కనుక తీసుకొని కొన్నట్టయింటే మనకి ఏ రిస్క్ ఉండదు,
2: కొద్దిగా లాభం గవర్నమెంట్ కనుక కొనుక్కుంటే
3: ఏలాంటి ఉండదు. 15 రోజులకు 2 రోజులకు పైసలు పడతాయి అకౌంట్ లో.
2: పెసర్ కూడా వేస్తా ఉంటారా మీరు?
3: పెసర్ కూడా ఈ సంవత్సరం వేస్తున్నారు. భూమిలో ఎందుకంటే పశువులు గిట్ట లేదు కాబట్టి వాళ్ళు పెసర ఇది మన ఏజెన్ పల్లికాయ బుడ్డ జనికాయ ఇట్లా వేయడం వల్ల ఏమైతే అంటే ఏరు ద్వారా భూమికి బలం చేకూరుతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి పంట బాగా వస్తుంది ఆలోచనతో ఈ పెసర బుడ్డ జనికాయ ఈ పల్లికాయ
2: రొట్టె
3: పంటలు కూడా వేయడం జరుగుతుంది.
2: అన్ని పంటలు ఏది మంచి రైతుకు లాభదాయకంగా ఉంది?
3: మిర్చి ఒకటి బాగానే ఉన్నది, కానీ దానికి కూడా గులాబీ రంగు పురుగు వస్తున్నది. దాంట్లో ఏదో చిన్న పురుగు కోల్పెన్ లాంటి పురుగు వస్తున్నది, దానికి వస్తున్నాయి కదా. దానికి కూడా ఈ డిసెంబర్ రాగానే ఏదో ఎర్ర అది పురుగులు ఆశిస్తానే దాంట్లో కూడా దిగుబడి లేదు.
2: వాటికి వ్యవసాయంలో కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయంటారు,
3: చాలా ఇబ్బందికరంగా ఉన్నది.
2: సరేనండి.

0: మీరింతవరకు పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగం మండలం కాపుల కనపర్తి గ్రామ రైతు శ్రీ ఎమ్మని రవీంద్ర గారితో పరిచయమైనారు. పరిచయకర్త పులుమట్టి పంకజ మోహన్.
1: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
2: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
1: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
0: ఈనాటి కిసాన్ వాణి రైతుల కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం

ఈనాటి కిసాన్ వాణి రైతుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. ఇప్పుడు చిత్రసీమ వింటారు.

కార్యక్రమంలో మీరు విన్న పాట మెకానిక్ అలర్ట్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటర్ సుమూర్తి గీతం, సంగీతం రాజ్కోటి. ఇప్పుడు వినండి. బాహుబలి చిత్రం కోసం ఎంఎం కీరవాణి మౌనిమా పాడిన నుకంటే సుందర గీతం, సంగీతం అందించిన వారు కీరవాణి.

ఇప్పుడు వినండి మేఘ సందేశం చిత్రం కోసం కేజే జేస్తాస్ పి సుశీల పాడిన జయదేవ్ గీతం, సంగీతం రమేష్ నాయుడు.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. త్రిబులార్ చిత్రం కోసం కాలభైరవ పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట పవర్ చిత్రం కోసం కృష్ణ చైతన్య పాడిన మాలోక గీతం సంగీతం ఎస్ఎస్ తామన్. కార్యక్రమంలో ఇప్పుడు మిర్చి చిత్రం కోసం కైలాష్ కేర్ పాడిన రామ జోగేశ్ శాస్త్రి గీతం సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మిస్సమ్మ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ శ్రేయ పాడిన భువనచంద్ర గీతం సంగీతం, వందే మాతరం శ్రీనివాస్.

కార్యక్రమంలో మీరు విన్న పాట ఆనందం చిత్రం కోసం. టిప్పు సత్యపడిన శ్రీవల్ల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు వినండి సవాల్ చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్ అనురాధ శ్రీరామ్ పాడిన వరకు ప్రయాదగిరి గీతం, సంగీతం జెస్సీ గిఫ్ట్.

చిత్రసింహ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం మిక్కిజే మేయర్.

కార్యక్రమంలో మీరు విన్న పాట షాడో చిత్రం కోసం హిమచంద్ర రమ్య వర్ధిని పాడిన విశ్వగీతం సంగీతం అందించిన వారు థమనేసిస్. ఇప్పుడు వినండి అంచె చిత్రం కోసం శంకర్ మహాదేవన్ గంగా పాడిన చంద్రబోస్ గీతం సంగీతం మనిషర్మ.

మీరు విన్న ఆ పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వీటూరు గీతం, సంగీతం ఇళయరాజా. ఇప్పుడు వినండి అంతం చిత్రం కోసం

అపరిచితుడి చిత్రం కోసం శంకర్ మాదేవన్ హరిణి పాండ చంద్రబోస్ గీతం, సంగీతం హరీష్ జయరాజ్.

0: ఆషాఢ భాద్రపదాలు శూన్యం శ్రవణం గ్రహణం ఇహ పూతే ఓయబ్బో చాలా దెబ్బ. సూర్యుడు రన్నింగులోను చంద్రుడు రెస్టులోను ఉన్నారు కాబట్టి 1 2 3 4 4 + 6 6
1: ఏమిటండి?
0: యూ డోంట్ టాక్, దట్ ఈస్ 6. 4 + 6 = 10. 1 2 0 2 కనుక 1 భేషుగ్గా ఉంది. సీత
2: ఏమండి పిలిచారా?
0: అబ్బా నిన్ను కాదు తల్లి, సీతారామ కళ్యాణ ముహూర్తం పెడుతున్నా.
3: రావణుడు వస్తాను.
0: యూ డోంట్ వర్రీ, వాడు ఓటరు లిస్టులో లేడు. యూ ప్రొసీడు. రవి గురుడు రహస్య వత్తనాలు ఆడుకునే ముహూర్తం

మీరు విన్న పాట ఖైదీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వీటూరు గీతం. సంగీతం అందించిన వారు చక్రవర్తి. ఇప్పుడు వినండి, బద్రీనాథ చిత్రం కోసం ఎంఎం కీరవాణి శ్వేత పండిట్ పాడిన చంద్రబోస్ గీతం.

పిల్లమని ఉరిమిన వేళ నువ్వే గుర్తొస్తావు, తొలకరి చినుకులు కురిసిన వేళ నువ్వే గుర్తొస్తావు, హరివిల్లు కనపడిన వేళ నువ్వే గుర్తొస్తావు, గుసగుసగాలులు వీచిన వేళ నువ్వే గుర్తొస్తావు, నువ్వే

కార్యక్రమంలో మీరు విన్న పాట ఖుషి చిత్రం కోసం ఉదిత నారాయణ కవిత, సుబ్రహ్మణ్యం పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం మణి శర్మ. ఇప్పుడు వినండి, హలో బ్రదర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన వేటూరి గీతం, సంగీతం రాజ్కోటి.